ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 14వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, అక్టోబర్ నెల 1వ తేదీ, గురువారం. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. ఆకాశవాణి స్టూడియోల సమయం 5:58 సెకండ్లు. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, భిన్నత్వంలో ఏకత్వం, దేశభక్తి గీతం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి అష్టకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ.
1: ప్రశ్న. ప్రశ్న అనే పదానికి అడుగుట అని సామాన్య అర్థం. పృచ్ఛ అనేది సంస్కృత పదం. ప్రశ్న అంటే తెలుసుకోవాలి అనే గట్టి కోరికతో తెలియజెప్పగల మహాత్ముని ముందు నిక్షేపించిన వాక్యం. ప్రశ్నతో ఉండే ఉదాత్తతను బట్టి తగిన సమాధానం శిష్యునికి గురువు అందజేస్తాడు. మన సమస్త వాంగ్మయం అంతా ప్రశ్న జవాబుల రూపంలో ఉంది. ఉపనిషత్తులన్నీ దాదాపు ప్రశ్నోత్తర పద్ధతిలోనే ఉంటాయి. ప్రశ్నోపనిషత్తు అని ప్రత్యేకంగా ఉపనిషత్తు కూడా ఉంది. సాధారణంగా శిష్యుడు గురువును ప్రశ్న అడిగితే గురువు సమాధానం చెబుతాడు. ఈ ప్రశ్న రెండు రకాలు. మొదటిది శిష్యుడు గురువును ప్రశ్నించడం, రెండవది గురువు శిష్యుని ప్రశ్నించడం. మొదటిదానికి జ్ఞానం పొందాలనుకున్న శిష్యుడు గురువును ఎలా ప్రశ్నించాలో భగవద్గీతలో కనబడుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. జ్ఞానము పొందాలంటే జ్ఞానులకు సాక్షాంగా నమస్కారం చేసి సమయం చూసి వినయంగా ప్రశ్నించి వారి వలన జ్ఞానం తెలుసుకొనుము, వారు నీకు తప్పక ఉపదేశిస్తారు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించాడు. గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలంటే మూడు పనులు చేయాలి. ఒకటి సాష్టాంగ నమస్కారం, రెండవది పరిప్రశ్న, మూడవది సేవ. నిరహంకారంతో నిగర్వంతో వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పారు. ఎందువల్లంటే దేహాభిమానం ఉన్నంతవరకు మురికి గుడ్డకు రంగు అంటనట్లు గురుబోధ హృదయంలో ప్రవేశింపలేదు. దీనివలన శిష్యునిలోని వినయ విధేయతలు గురువుకు ద్యోతకమవుతాయి. ఇంకా ఈ శ్లోకంలో తన సందేహాలను వినయంతో సమయానుకూలంగా ప్రశ్నించాలి అని చెప్పారు. అందుకనే ప్రశ్న అని సామాన్యంగా చెప్పకుండా పరిప్రశ్న అనే పదాన్ని ఉపయోగించారు. పరిప్రశ్న అనగా సౌమ్య వాక్యాలతో భక్తిభావంతో ప్రశ్నించాలి అని అర్థం. పెద్దల అనుగ్రహాన్ని పొందాలి అంటే సేవ చేయటం ఒకటే మార్గం.

0: గురు సేవతో మాయను దాటవచ్చు. రెండవది, గురువు శిష్యుని జ్ఞానాన్ని పరీక్షించడానికి కూడా ప్రశ్నలు అడుగుతాడు. మహాభారతంలోని వనపర్వంలో 313 అధ్యాయంలో యక్షప్రశ్నల ఘట్టం ఇందుకు ఉదాహరణ. యక్షుడు ధర్మజుల ప్రశ్నలు అడిగే సమయానికి అతడు బాగా శ్రమపడి దాహార్తి అయి ఉన్నాడు. శరీరం వివసమై ఉంది. ప్రాణ సమానులైన 4 తమ్ములు కళ్ళ ఎదుటే నిర్జీవులై పడి ఉన్నారు. వాక్కు కూడా వశంలో లేదు. ఇలా త్రికరణాలన్నీ అధీనంలో లేని సమయంలో పరీక్షాబుద్ధితో యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మజుడు తడబాటు లేకుండా వివేకంతో సమాధానాలు చెప్పాడు. విద్యకు సాధారణంగా అధీతి, బోధ, ఆచరణము, ప్రచారము అనే 4 దశలున్నాయి. చదివిన పంక్తులను వల్లెవేయుట, బుద్ధి ప్రాబల్యాన్ని బట్టి వ్యాఖ్యానించుట చాలామంది సమర్థులు చేస్తారు. దానిని ఆచరణ విషయంలోనే వారి అసలు బుద్ధి బయటపడుతుంది. యక్షుడు తన ప్రశ్నలలో ధర్మజుని ఆచరణ నిష్టను కూడా పరీక్షించాడు. సరైన సమాధానం చెప్పినందుకు ఒక్క సోదరుని మాత్రమే బ్రతికిస్తాను అంటే ఆలోచించకుండా సవతి తల్లి అయిన మాతృ కుమారుడు నకులుని కోరుకున్నాడు ధర్మజుడు. భీమార్జునుల బలాదులను ప్రశంసించి ప్రలోభపెట్టగా నాకు కుంతి ఎటువంటిదో మాతృ కూడా అటువంటిదే అని చెబుతాడు. ఈ విధంగా యక్షుని పరీక్షలో ధర్మజుడు విజయం సాధించాడు. విద్యార్థులు చదువును పరీక్షించడానికి వాగ్రూప, లిఖిత రూప ప్రశ్నలు అడిగి వారి జ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నావళి అంటే క్విజ్ లాంటి వాటిలో అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానం చెప్పడం, తప్పులు లేకుండా చెప్పడం ముఖ్యమైనది. ఈ ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి. దానివల్ల జిజ్ఞాస పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం పెరుగుతుంది. ఇలాంటి వాటిని విద్యార్థులకు ప్రోత్సహించాలి. అయితే ప్రశ్నలు అడిగేవారు వ్యక్తిగత విషయాలను 10 మందిలో అడిగి వారిని ఇబ్బంది పెట్టకూడదు. వివేకవంతమైన ప్రశ్నలు మాత్రమే అడగాలి. సమాధానం చెప్పేవారు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సర్వే జనాః సుఖినో భవంతు.
1: మీరింతవరకు డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ గారు వినిపించిన వినదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యశుద్ధుడు కార్యక్రమంలో సూక్ష్మ పోషక లోపాలు, వాటి నివారణ. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చరల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందించే వివరాలు.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూక్ష్మ పోషకాల లోపాలు మరియు వాటి సవరణ గురించి తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యక పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోనూ, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. మొక్కకు అధిక మోతాదులో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్. అదే మొక్కలు తక్కువ మోతాదులో తీసుకునే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు, అనగా మైక్రోన్యూట్రియంట్స్. ఇవి జింక్, ఇనుము, రాగి, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనీడియం మరియు సిలికాన్. సూక్ష్మ పోషకాలు పేరుకు తగినట్లుగానే మొక్కకు సూక్ష్మ పరిమాణంలో అవసరం అవుతాయి, అనగా చాలా తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ, దిగుబడులు పెరగడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకం. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గడంతో పాటు ఇవి కీలక పరిమితికి మించి అవసరమైన దానికన్నా అధికంగా అందుబాటులో ఉన్నప్పుడు హాని కలిగి దిగుబడులు తగ్గిపోతాయి. అందుకని మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సక్రమంగా, సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే రైతులు ఆశించిన దిగుబడులు సాధించగలరు. తర్వాత మనం పోషక లోపాలు బహిర్గతమయ్యే మొక్కల యొక్క వివిధ భాగాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల యొక్క కింది భాగాల్లో, అనగా ముదురు ఆకుల్లో కనిపిస్తాయి. కానీ సూక్ష్మ పోషక చిహ్నాలు మాత్రం మొక్కల పైభాగంలో, అనగా లేత ఆకుల్లో కనిపిస్తాయి. అలాగే ఇనుము, మ్యాంగనీస్, రాగి మరియు గంధకం పోష

పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి చాలా ఎక్కువ అయినప్పుడు మొక్క మొత్తం బహిర్గమవుతుంది. అదే జింక్, మాలిబ్డినం, మెగ్నీషియం లోప లక్షణాలు మొక్క యొక్క మధ్య భాగం ఉన్న ఆకుల్లో కనిపిస్తుంది. బోరాన్ మరియు కాల్షియం మాత్రం మొక్క యొక్క చిగుర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం సూక్ష్మ పోషకాలు గురయ్యే నేలలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించినప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలోనూ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మ్యాంగనీస్ లోపాలు సాధారణంగా అన్ని పంటల్లో వస్తూ ఉంటాయి. అదే చలి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం జింక్, రాగి, ఇనుము లోపాలు వస్తుంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు భూములు మరియు మురికి నీరు పోని భూములు మరియు ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లో సాధారణంగా జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువగా ఉన్న భూముల్లోనూ, కుళ్ళని పంట అవశేషాలను నేలకు అందించినప్పుడు రాని పోషకం తాత్కాలికంగా అందుబాటులో రాలేకపోవడం వల్ల లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం, నేలలో సున్నం పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుము లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పంటపై కొన్ని పోషక పదార్థాల లోపాలు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా లోప లక్షణాలు గమనించిన తర్వాత పంటపై పోషకాలను మనం పీచికారి చేస్తూ ఉంటాం. అయితే పీచికారి ద్వారా కంటే కూడా భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావలసిన పోషకాలను సిఫారసుకు మేరకు ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. మన రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలలో జింకు లోపం చాలా సర్వసాధారణం. దాని తర్వాత ఇనుము మరియు బోరాన్ లోపాలు అక్కడక్కడ కనిపిస్తాయి. రాగి మరియు మ్యాంగనీస్ లోపాలు మన రాష్ట్రంలో అంత ఎక్కువగా గమనించలేదు. సూక్ష్మ పోషకాల ఆవశ్యకత. జింక్ అనే సూక్ష్మ పోషకం పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేగాక అనేక ఎంజైన్లలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలలో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటలో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మ్యాంగనీస్ ఆవశ్యకత కనుక చూసినట్లయితే, పత్రహరితం పెంపొందించడంలోనూ, మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇతర పోషకాలను స్వీకరించడంలోనూ మరియు క్రమబద్ధీకరించడంలోనూ మ్యాంగనీస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో, పత్రహరితం తయారీలో, కిరణజన్య సంయోగ క్రియలో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. పంట పక్వతలోను, ఫలదీకరణకు, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలోను బోరాన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మన రాష్ట్రంలో జింకు తర్వాత ఇనుము లోపం ప్రధానమైనది. రాష్ట్రంలో దాదాపు 5% మట్టి నమూనాల్లో ఇనుము లోపం అనేది గమనించబడింది. ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో మరియు సాగునీటిలో ఎక్కడైతే కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉన్నట్లు ఉంటే అలాంటి నేలల్లో ఇనుము లోపం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనల మధ్య భాగంలో పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతుంది. లోపం అనేది తీవ్రం అయ్యే కొద్దీ ఆకు అనేది క్రమంగా పాలిపోయి తెల్లగా మారి తర్వాత ఎండిపోతుంది. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు ప్రధానంగా లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. అలాంటప్పుడు మనము ఇనుము లోపం గ్రహించినప్పుడు లీటరు నీటికి
10 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ నీటితో కలిపి మొక్క

0: మొత్తం తడిచే విధంగా వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పీచికారి చేసుకోవాలి. తర్వాత బోరాన్ లోపం. ఉభయ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో కొబ్బరి ఎక్కువగా పండించే నీళ్ళల్లో 33% బోరాన్ లోపం అనేది గమనించడం జరిగింది. వరిలో బోరాన్ లోపం వలన లేత ఆకులు వంకర్లుగా తిరిగి ఆకులు అనేది ఎండిపోతాయి. నేలలో బోరాన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్ లోపస్థాయి మరియు విషమ స్థాయిల మధ్య వ్యత్యాసం తక్కువ, అందువలన బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలకు లేదా పంటకు బోరాన్ అనేది అందించాలి. అదే పత్తి పండించే నేలల్లో బోరాన్ లోపం నివారణకు ఎకరాకు 2 కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు 2 సార్లు 0.15% బోరాక్స్ను 60 మరియు 90 రోజులకు ఒకసారి పీచికారి చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు మరియు వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం అనేది సర్వసాధారణం. ప్రొద్దుతిరుగుడులో పూలల్లో మధ్య భాగం గింజ కట్టదు. అదేవిధంగా వేరుశనగలో గింజ మధ్య భాగం తోడుకోదు. ఈ
1: మీరింతవరకు సేద్యం శుద్ధులు కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర అభివృద్ధికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము

0: కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా, దానిపైన కూడా దృష్టి సారించాం.
1: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్సవేత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ లక్ష కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
1: 2027-28 సంవత్సరానికి గను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎ. చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
1: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమిల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం. ఇందులో ప్రకృతి పారిశుధ్య కార్మికులు రాబందులు ఈ అంశం గురించి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం ప్రసారమవుతుంది. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మన ఆలయాలు శీర్షికన పెనుగంటలో నెలకొన్న శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయ విశేషాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి కె సుధారాణి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్. కార్యక్రమ ప్రత్యేకర్త రావల సాయి గిరీష్. 10:27 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమం ప్రసారం అయితే విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి కార్యక్రమంలో కోపం రావడం సర్వసాధారణం, కానీ ఆ కోపాన్ని వేటి మీద ప్రదర్శిస్తారు, కోపాన్ని ఎలా నియంత్రించుకుంటారు అనే అంశంపైన ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో బాగున్నారా కార్యక్రమంలో 6:00 లలితగీతం ప్రసారమవుతుంది. 6:10 ప్రాంతీయ వార్తలు,

6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

వారి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి శ్రీరాములు గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 7:00. ఇప్పుడు వినండి ఈ జీవితమే లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న

0: జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గుహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2 వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడవ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు 50

0: మెగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, ఇందులో ప్రకృతి పారిశుధ్య కార్మికులు రాబందులు, ఈ అంశం గురించి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. ఖరీఫ్ సీజన్ ముగిసి అక్టోబర్ 1వ తేదీ నుంచి 2027 మార్చి నెలాఖరు వరకు రబీ సీజన్ ప్రారంభమైంది. ఇందుకు గాను ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. పంటల సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తన కేటాయింపులు జరిగాయి. అనంతపురం జిల్లాలో పప్పుశనగ సాగు చేస్తారు. ఇప్పటికే 35% విత్తన రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి తెలిపారు. గత వారంలో వర్షాలు బాగా కురవడంతో నల్లరేగడి భూముల్లో విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో 107,852 హెక్టార్లలో వివిధ పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. అందుకుగాను ప్రధాన పంట పప్పుశనగ కాగా 32,900 క్వింటాల్ విత్తనం కేటాయించారు. రబీ సీజన్లో నల్లరేగడి నేలల్లో పంట సాగు చేసే రైతులకు రాయితీతో పప్పుశనగ విత్తనాల సేకరణ మరియు విత్తనాలు కొనుక్కునేందుకు రైతులకు అవకాశం కల్పిస్తున్నట్లు సాలురెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని జేడీజే సాలురెడ్డి పేర్కొన్నారు. బుధవారం గుత్తిరోడ్డులోని హిందూ హిమబిందు, కృష్ణ ట్రేడర్స్, రామకృష్ణ ఆయిల్ సీడ్స్, నాగేశ్వర ఆగ్రో ఏజెన్సీ మిల్లులో పప్పుశనగ ప్రాసెసింగ్ తీరును పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు

తెలుసుకోవాలని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య సుదర్శనరావు పేర్కొన్నారు. నషాముక్త్ యువ వికసిత భారత్లో భాగంగా 3K హెల్త్ వాక్ను ఈ నెల 1వ తేదీన నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గంటలకు జేఎన్టీయూ ప్రధాన భవనం నుంచి 3 కిలోమీటర్ల ఆరోగ్య నడక ప్రారంభించి ఆ తర్వాత ముగిస్తామన్నారు. జిల్లాలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం జైలులో 3వ తేదీన వేరుశనగ చెక్కను బహిరంగ వేలం చేస్తున్నట్టు జైలు పర్యాటకులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇక్కడ నిర్వహిస్తున్న వేరుశనగ నూనె కర్మాగారం నుంచి విలువడిన 40,000 కిలోల చెక్క నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆ రోజు ఉదయం 11 గంటలకు 32,000 ధర వచ్చి వేలంలో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 499 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు వైస్ ఛాన్సలర్ ఆచార్య జ్యోతి కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పిఎం ఉషా పథకం కింద మంజూరైన నిధులు 3.77 కోట్లతో మెగా ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనను పాలక మండలి ఆమోదించిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి FA2 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు DEO ఆయుబ్ హుషేన్ సాధారణ పరీక్షల విభాగం కార్యదర్శి గంధంనేని శ్రీనివాసులు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల తరగతులకు 5 నుంచి 7 వరకు, ఉన్నత తరగతులకు 5 నుంచి 8 తరగతుల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మీరు ఇంతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం. ఇందులో ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు రాబందులు ఈ అంశం గురించి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం.
1: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన జీవ వైవిధ్యంలో ఎన్నో రకాల పక్షులు జంతువులు ఉన్నాయి. భూమిపై ప్రతి జీవికి ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంది. అయితే వాటిలో అత్యంత ఉపయుక్తమైనప్పటికీ తీవ్రమైన అపోహలకు గురైన పక్షిజాతి ఏదైనా ఉందంటే అది రాబందు. దీన్ని ఇంగ్లీష్లో వల్చర్ అంటారు. సాధారణంగా రాబందును చూడగానే దాన్ని అపశకునంగానో భయానక రూపం కలిగిన జీవిగానో భావిస్తుంటారు. మనలో చాలామంది అసహించుకునే ఈ పక్షి మాత్రమే మన పర్యావరణాన్ని నిశ్శబ్దంగా కాపాడుతుంది. జీవావరణ శాస్త్రం దృష్టిలో రాబందులు ప్రకృతికి లభించిన నిజమైన పారిశుద్ధ్య కార్మికులు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 23 రకాల రాబందు జాతులు ఉన్నాయి. వీటిని శాస్త్రవేత్తలు 2 ప్రధాన వర్గాలుగా విభజించారు. అందులో మొదటివి ఓల్డ్ వరల్డ్ వల్చర్స్. ఇవి ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తాయి. ఇవి గద్దలు, డేగలు ఉండే యాక్సిపిట్రిడే కుటుంబానికి చెందినవి. ఇవి ప్రధానంగా తమ పదునైన చూపు ఆధారంగా ఆహారాన్ని గుర్తిస్తాయి. ఆకాశంలో చాలా ఎత్తు నుండి కూడా నేలపై పడి ఉన్న కళేబరాన్ని గుర్తించగలవు. మన భారతదేశంలో కనిపించే రాబందులన్నీ ఈ వర్గానికి చెందినవే. ఇక రెండవ రకం న్యూ వరల్డ్ వల్చర్స్. ఇవి ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపిస్తాయి. ఇవి క్యాథార్టిడే కుటుంబానికి చెందినవి. వీటిలో కొన్నింటికి అద్భుతమైన గ్రాణశక్తి అంటే వాసన చూసే సామర్థ్యం ఉంటుంది. టర్కీ వల్చర్ దట్టమైన అడవుల్లో ఆకుల కింద దాగి ఉన్న కళేబరాన్ని కూడా దాని వాసన ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం నుండే పసిగట్టగలదు. ప్రపంచవ్యాప్తంగా 23 రకాల రాబంద జాతులు ఉంటే మన భారతదేశంలో 9 రకాల జాతులు కనిపిస్తాయి. అవి తెల్లవీపు రాబందు, భారతీయ రాబందు లేదా పొడుగుముక్కు రాబందు, సన్నటి ముక్కు రాబందు, ఎర్రతల రాబందు, ఈజిప్షియన్ రాబందు, సినీరియస్ రాబందు, హిమాలయన్ గ్రిఫాన్, యురేషియన్ గ్రిఫాన్, గడ్డం రాబందు లేదా రామర్ గయర్. ఈ 9 జాతుల్లో 4 జాతులు అంటే తెల్లవీపు రాబందు, భారతీయ రాబందు, సన్నటి ముక్కు రాబందు

రాబందు, ఎర్రతల రాబందులు తీవ్ర ముప్పు జాబితాలో ఉన్నాయి. అంటే ఇవి అడవిలో పూర్తిగా అంతరించిపోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఒకప్పుడు నల్లమల అడవులు, శ్రీశైలం, కడపలోయలు, అలాగే తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు కొండల్లో తెల్లవీపు రాబందులు, భారతీయ రాబందులు వేల సంఖ్యలో విహరించేవి. గ్రామాల్లో ఒక పశువు చనిపోతే ఊరి చివర పడేసేవారు. కొన్ని గంటల వ్యవధిలోనే రాబందుల గుంపులు వచ్చి ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసేవి. ఇప్పుడు ఆ దృశ్యం దాదాపు కనుమరుగైపోయింది. ఇక రాబందుల శరీర నిర్మాణం చూస్తే రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. కొన్ని జాతుల్లో రెక్కల విస్తీర్ణం 2.5 మీటర్ల వరకు ఉంటుంది. ఈ రెక్కలు ఎక్కువగా ఆడించాల్సిన అవసరం లేకుండా గంటల తరబడి గాల్లో తేలేందుకు అనువుగా ఉంటాయి. రాబందుల మెడ మరియు తల భాగంలో ఈకలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్నింటికి అసలు ఉండవు. ఇది ప్రకృతి కల్పించిన ఒక గొప్ప రక్షణ కవచం. కలేబరాల్లో లోతుగా తలదూర్చి తినేటప్పుడు రక్తం, మాంసం ఈకలు అంటుకుని బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. ఈకలు లేకపోవడం వల్ల అవి అంటుకోవు. పైగా ఎండలో కూర్చున్నప్పుడు సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడి మిగిలిన బ్యాక్టీరియా చనిపోతుంది. అంటే ఈ బోడిమెడ వికారం కాదు, అది ఒక ఆరోగ్య రహస్యం. రాబందులు తరచూ రెక్కలు విప్పి ఎండలో కూర్చుంటాయి. దీనివల్ల రెక్కలు ఆరడమే కాకుండా సూర్యుని వేడితో ఈకలపై ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి. అంతేకాదు, కొన్ని జాతులు వేడి నుండి ఉపశమనం పొందేందుకు తమ కాళ్లపైనే విసర్జన చేసుకుంటాయి. వినడానికి వింతగా ఉన్నా అది ఆవిరయ్యేటప్పుడు కాళ్ళు చల్లబడతాయి. అందులోని ఆమ్లత్వం కలేబరాలపై నడిచినప్పుడు కాళ్లకు అంటిన సూక్ష్మజీవులను చంపుతుంది. ఇక రాబందుల ఆహారపు అలవాట్లు పర్యావరణ చక్రంలో అత్యంత కీలకమైన భాగం. రాబందులు ఎప్పుడూ వేటాడవు. అవి కేవలం చనిపోయిన పశువులు, జంతువుల మృతదేహాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఒక జీవిని చంపకుండానే బతికే ఈ పక్షులు నిజంగా ప్రకృతిలో ఒక విశిష్ట స్థానం పొందాయి. వీటికి అద్భుతమైన జీర్ణశక్తి ఉంది. వీటి జీర్ణ వ్యవస్థలో ఉండే గ్యాస్ట్రిక్ ఆమ్లాలు అత్యంత గాఢమైనవి. ఎంతటి శక్తివంతమైనవంటే ఆంథ్రాక్స్, కలరా, ర్యాబిస్, బోటులిజం వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు, వైరస్లను సైతం వీటి జీర్ణాశయంలోనే తుదముట్టిస్తాయి. ఈ ఆమ్లం దాదాపు బ్యాటరీ ఆమ్లంతో సమానమైన గాఢత కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతారు. అందుకే కుళ్ళిన మాంసం తిన్నా రాబందులకు రోగాలు రావు. ఆ రోగాలు ఇతరులకు వ్యాపించవు కూడా. గట్టి ఎముకలను సైతం ఇవి కొద్దిసేపట్లోనే జీర్ణం చేసుకోగలవు. లామర్ గయర్ అని పిలిచే గడ్డం రాబందు ఆహారంలో ఎక్కువ భాగం ఎముకలే. ఇది పెద్ద ఎముకలను ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరి రాళ్లపై వదిలి పగలగొట్టి లోపలి మధ్యను తింటుంది. అదేవిధంగా ఈజిప్షియన్ రాబందు రాళ్లను ముక్కుతో పట్టుకుని విసిరి నిప్పుకోడి గుడ్లను పగలగొడుతుంది. పనిముట్లను వాడగల అతి కొద్ది పక్షుల్లో ఇది ఒకటి. రాబందులు ఎక్కువగా ఎత్తైన కొండచర్యలు, నిటారైన రాతిబండలు, అలాగే మర్రి, రావి వంటి ఎత్తైన మహావృక్షాలపై గూళ్ళు కట్టుకుంటాయి. ఇవి బహిరంగ మైదానాలు, గడ్డి భూములు, సవన్నాలు, అటవీ సరిహద్దు ప్రాంతాలు మరియు వ్యవసాయ భూములకు సమీపంలో విస్తృతంగా విహరిస్తాయి. ఇవి థర్మల్స్పై ప్రయాణం చేస్తాయి. అంటే పగటిపూట నేల వేడెక్కినప్పుడు పైకి లేచే వేడి తరంగాలను థర్మల్స్ అంటారు. రాబందులు ఈ థర్మల్స్పై ఆధారపడి వలయాకారంలో తిరుగుతూ పైకెగురుతాయి. చాలా తక్కువ శ్రమతో ఆహారం కోసం రోజుకు 100 కిలోమీటర్ల దూరం గాల్లో తేలగలవు. అందుకే ఉదయం ఎండ బాగా వచ్చాకే అవి గూళ్ల నుండి బయలుదేరుతాయి. ఆఫ్రికాలోని ఒక రాబందు సుమారు 11,000 మీటర్ల ఎత్తులో ఒక విమానాన్ని ఢీకొన్న సంఘటన నమోదైంది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత ఎత్తుకు ఎగిరిన పక్షిగా అది రికార్డు సృష్టించింది. వీటికి నెమ్మదైన సంతానోత్పత్తి ఉంటుంది. ఇవి సాధారణంగా ఏడాదికి ఒకే ఒక గుడ్డు పెడతాయి. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి గుడ్డును పొదిగి పిల్లను పెంచుతాయి. పిల్ల పెద్దదై సంతానోత్పత్తి చేసే వయసుకు రావడానికి సుమారు 5 ఏళ్లు పడుతుంది. అంటే ఒకసారి వాటి సంఖ్య తగ్గితే తిరిగి పెరగటానికి దశాబ్దాలు పడుతుంది. రాబందులు లేకపోతే ఆహారపు గొలుసు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒక పశువు చనిపోయినప్పుడు రాబందుల గుంపు కొన్ని గంటల్లోనే ఆ కలేబరాన్ని పూర్తిగా తిని శుభ్రం చేస్తుంది. ఒక పెద్ద గుంపు ఒక ఆవు కలేబరాన్ని అరగంటలోపే ఎముకల వరకు శుభ్రం చేయగలదు. తద్వారా ఈగలు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఆగుతాయి. కుళ్ళిన కలేబరాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయి నదులు, చెరువులు, బావులను కలుషితం చేయకుండా రాబందులు నివారిస్తాయి. అవి లేకపోతే మనం తాగే నీరే విషతుల్యమవుతుంది. రాబందుల సంఖ్య తగ్గడంతో ఆ స్థానాన్ని వీధి కుక్కలు, నక్కలు, ఎలుకలు ఆక్రమించాయి. కానీ కుక్కలు రాబందుల్లా కలేబరాన్ని పూర్తిగా శుభ్రం చేయలేవు. పైగా

కడుపులో రోగకారక క్రిములు నశించవు. ఫలితంగా ర్యాబిస్ వ్యాధి బారిన పడి మరణించే మానవుల సంఖ్య పెరిగింది. 1990 నుంచి కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే మన దేశంలో రాబందుల జనాభా 99% పైగా తుడిచిపెట్టుకుపోయింది. 1980లలో కోట్లలో ఉన్న తెల్లవీపు రాబందుల సంఖ్య కొన్ని వేలకు పడిపోయింది. ఆధునిక జీవ పరిణామ చరిత్రలోనే ఒక పక్షి జాతిలో ఇంత వేగంగా జరిగిన క్షీణత మరొకట్లేదు. దీనికి ప్రధాన కారణం పశువుల్లో కీళ్ల నొప్పులు, వాపు, జ్వరం నివారణకు రైతులు ఉపయోగించిన చవకైన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ డైక్లోఫెనాక్. ఈ మందు తీసుకున్న పశువు కొద్ది రోజుల్లో చనిపోయినప్పుడు దాని శరీరంలో ఆ మందు అవశేషాలు మిగిలి ఉంటాయి. ఆ మాంసాన్ని తిన్న రాబందుల్లో మూత్రపిండాలు పూర్తిగా పాడైపోతాయి. డైక్లోఫెనాక్ అతి స్వల్ప మోతాదులో ఉన్న రాబందులకు ప్రాణాంతకమే. ఒక కలేబరంలో మందు ఉంటే దాన్ని తిన్న రాబందులు పదుల సంఖ్యలో ఒకేసారి చనిపోయేవి. పైగా అవి ఏడాదికి ఒకే గుడ్డు పెట్టడం వల్ల ఆ నష్టం పూడలేదు. ఎసిక్లోఫినాక్, కీటోప్రొఫేన్ వంటి మందులు కూడా రాబందులకు హాని చేస్తున్నాయి. ముఖ్యంగా ఎసిక్లోఫినాక్ పశువు శరీరంలోకి వెళ్ళాక డైక్లోఫినాక్గా మారిపోతుంది. అంటే పేరు మారిన ప్రమాదం అదే. పెద్ద పెద్ద మహావృక్షాలను కొట్టివేయడం, గూళ్లు దెబ్బతినడం, గాలిమరల రెక్కలను తగలటం, హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొనటం, గనుల తవ్వకాలు, రాళ్ల క్వారీల వల్ల కూడా రాబందుల సంఖ్య తగ్గిపోవడానికి ఒక కారణమైంది. అయితే ఈ సంక్షోభాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం, అటవీశాఖ మరియు బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో బృహత్తరమైన సంరక్షణ చర్యలు చేపట్టారు. 2006లో పశువైద్యంలో డైక్లోఫినాక్ వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 2023లో అసిక్లోఫినాక్, కీటోప్రొఫేన్లను కూడా జంతువుల వైద్యంలో నిషేధించారు. రాబందులకు ఏమాత్రం హాని కలిగించని మెలాక్సికామ్, టోల్ఫెనామిక్ యాసిడ్ వంటి మందులను పశువుల చికిత్సకు ప్రోత్సహిస్తున్నారు. కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల్లో రాబందులను సురక్షిత వాతావరణంలో పెంచి పిల్లలను తయారు చేసి తిరిగి అడవుల్లోకి విడుదల చేస్తున్నారు. హర్యానాలోని పింజోర్లో దేశంలోనే మొదటి రాబందుల సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. తర్వాత అస్సాంలోని రాణి, పశ్చిమ బెంగాల్లోని రాజభాత్ కావా, మధ్యప్రదేశ్లోని భోపాల్లలో కూడా కేంద్రాలు నెలకొల్పారు. రాబందుల ఆవాసాల చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిని పూర్తిగా విషరహిత ప్రాంతాలుగా మార్చి వల్చర్ సేఫ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలోని మందుల దుకాణాలు, పశువైద్యులు రైతులకు అవగాహన కల్పించి హానికర మందులు అమ్మకుండా, వాడకుండా నిఘా ఉంచుతారు. రాబందుల సంరక్షణలో అత్యంత వినూత్నమైన, ఆసక్తికరమైన అంశం వల్చర్ రెస్టారెంట్ల ఏర్పాటు. రాబందులు వేటాడవు కాబట్టి అవి దొరికిన కలేబరాన్నే తినాలి. ఆ కలేబరంలో విషం ఉందో లేదో వాటికి తెలియదు. అందుకే డైక్లోఫినాక్ వంటి విషపూరిత రసాయనాలు లేని సురక్షితమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే ప్రత్యేక స్థలాలనే వల్చర్ రెస్టారెంట్లు అంటారు. అటవీశాఖ మరియు స్థానిక ప్రజలు కలిసి ఒక నిర్దిష్ట అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని కుక్కలు, నక్కలు రాకుండా చుట్టూ కంచె వేస్తారు. స్థానిక రైతుల వద్ద నుండి సహజంగా చనిపోయిన లేదా ఎలాంటి ప్రమాదకర మందులు వాడని పశువుల కలేబరాలను సేకరించి ఇక్కడ ఉంచుతారు. కొన్ని చోట్ల రైతులకు తమ చనిపోయిన పశువులను అందించినందుకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. భారతదేశంలో మొట్టమొదటి వల్చర్ రెస్టారెంట్ను 2015లో మహారాష్ట్రలోని ఫన్సాడ్ వన్యప్రాణి అభయారణ్యంలో ఏర్పాటు చేశారు. జార్ఖండ్లోని కొడెర్మ, రాజస్థాన్లోని బికానేర్ సమీపంలోని జోర్బీర్, గుజరాత్లోని పావ్గఢ్ కొండల వద్ద ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి. ఇటీవల అస్సాంలోని కుల్సీ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన సహజ సిద్ధ రాబందుల ఆవాసం తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్ డివిజన్, బెజ్జూరు మరియు పెంచికల్పేట్ మండలాల పరిధిలోని పాలరాపు గుట్ట. పెద్దవాగు, ప్రాణహిత నదుల సంగమానికి సమీపంలో ఉండే సుమారు 100 మీటర్ల ఎత్తైన ఈ నిటారు రాతిగుట్ట పొడుగుముక్కు రాబందులకు సహజ సిద్ధమైన అనువైన ఆవాసంగా మారింది. 2013 నుండి 2015 మధ్యకాలంలో ఇక్కడ రాబందుల గూళ్లను గుర్తించిన తరువాత అటవీశాఖ ప్రత్యేక బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. చెట్లపై మంచెలు నిర్మించి బైనాకులర్లు మరియు కెమెరాలతో వాటి సంతానోత్పత్తి, గుడ్ల రక్షణపై 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో కూడా రాబందుల సంరక్షణ చేపట్టారు. పెద్ద పులులు, చిరుతలు, అడవి కుక్కలు వేటాడి వదిలేసిన వన్యప్రాణుల కలేబరాలు నల్లమల కోర్ ఏరియాలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి పెంపుడు పశువుల మాదిరిగా రసాయన మందుల బారిన పడని స్వచ్ఛమైన ఆహారం కావడంతో
రాబందుల మనుగడ

0: మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. పులిని కాపాడితే రాబందు కూడా బతుకుతుంది అనడానికి ఇదే నిదర్శనం. టైగర్ రిజర్వ్ రక్షణ కోసం వాడే అధునాతన కృత్రిమ మేధ కెమెరాలు, డ్రోన్ గస్తీ వ్యవస్థల ద్వారా రాబందుల ఆనవాళ్లను, గూళ్ల ప్రాంతాలను కూడా అటవీశాఖ ట్రాక్ చేస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ అటవీ సరిహద్దు గ్రామాలైన బెజ్జూరు, పెంచికల్పేట ప్రజలు, అలాగే నల్లమలలోని చెంచుగూడాల ప్రజలు అటవీశాఖకు ఎంతో సహకరిస్తున్నారు. రాబందుల ఆవాసాల వద్ద రాళ్లు కొట్టడం, కలప నరకడం వంటి అలజడులను పూర్తిగా నిషేధించారు. గ్రామస్తులు ఎవరైనా గాయపడిన పక్షిని లేదా కొత్తగా వచ్చిన రాబందుల గుంపును చూస్తే వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. ఈ ప్రజలే నిజమైన రాబందుల రక్షకులు. ఒకప్పుడు మన ఆకాశాన్ని కమ్మేసిన రాబందుల గుంపులు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేంత స్థాయికి చేరాయి. రాబందుల సంరక్షణ అనేది కేవలం ఒక పక్షిని కాపాడటం మాత్రమే కాదు, మన పర్యావరణ ఆరోగ్యాన్ని, మన తాగునీటిని, మన పిల్లల ఆరోగ్యాన్ని, మానవాళి భవిష్యత్తును కాపాడుకోవడం. ప్రకృతి చక్రం నిరంతరం సాగాలంటే రాబందుల ఉనికి తప్పనిసరి. రాబందుల గురించి ఉన్న అపోహలు తొలగాలి. అవి అపశకునం కాదు, ప్రకృతి ఆరోగ్యానికి సంకేతం. సెప్టెంబర్ మొదటి శనివారం అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పశువులకు సురక్షితమైన మందులు వాడటంపై రైతుల్లో అవగాహన పెంచడం మనందరి బాధ్యత. రాబందులు మళ్లీ మన ఆకాశంలో స్వేచ్ఛగా సురక్షితంగా ఎగిరే వాతావరణాన్ని కాపాడుకుందాం. రాబందుల రక్షణ మనందరి జీవన రక్షణ. మానవాళికి రాబందులకు మించిన ఆత్మబంధువులు లేరు.
1: మీరింతవరకు విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం నాటి కార్యక్రమంలో ప్రకృతి పారిశుధ్య కార్మికులు రాబందులు డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.

దండ. శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్దపీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు. ముందుగా జాతీయాలు, ఇప్పుడు జాతీయాలు. మొదటి జాతీయం ఉనికి పట్టు. ఉనికి పట్టు ఆధారమైనది, నివాసస్థానమైనది అని అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఉనికి అంటే బ్రతకడం, ఇంకొకటి ఉండడం. పట్టు అంటే ఆధారం లేదా స్థావరం. ఒక వ్యక్తి గాని జంతువు గాని శాశ్వతంగా ఉండటానికి అనువైన ప్రదేశాన్ని ఉనికి పట్టు అని అంటారు. ఈ జాతీయాన్ని వాక్య ప్రయోగంలో తెలుసుకుందాం. ఉదాహరణకి, హిమాలయ పర్వతాలు ఎన్నో అరుదైన మూలికలకు ఉనికిపట్టు అని అన్నప్పుడు హిమాలయ పర్వత సానువుల్లో ఎన్నో వనమూలికలు లభిస్తాయని దానికర్థం. అలానే గురజాడవారు రాసినటువంటి కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర వృత్తిపరంగా తక్కువగా చూడబడినప్పటికీ ఆమె సమయస్ఫూర్తికి, సాహసానికి ఉనికిపట్టుగా నిలిచింది. గొప్ప గొప్ప పాత్రలతో సామాజిక సంస్కరణకు నడుం బిగించి ఆనాడు సమాజ గతిని మార్చడంలో ముందడుగు వేసిన గురజాడవారి ఈ కన్యాశు

0: శుల్కం నాటకం సాహిత్యానికి ఒక ఉనికిపట్టు అయ్యింది. ఇలా ఈ ఉనికిపట్టు అనే జాతీయానికి అర్థం. తరువాతి జాతీయం తామర తంపర. లెక్కకు మిక్కిలిగా వృద్ధి చెందటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఈ జాతీయం పుట్టడం వెనుకున్న అర్థాన్ని తెలుసుకుందాం. ఒక సరస్సులో తామర మొక్క నాటితే అది చాలా వేగంగా అల్లుకుపోతుంది. తక్కువ కాలంలోనే ఆ సరస్సు మొత్తం తామర ఆకుల పువ్వులతో నిండిపోతుంది. ఉదాహరణకి, సాధారణ స్థాయి నుండి వ్యాపారాన్ని మొదలుపెట్టి కష్టంతో వృద్ధి చెందడాన్ని ఏమంటారంటే, ఆయన వ్యాపారం తామర తంపరగా వృద్ధి చెందింది అని అంటూ ఉంటారు. ఇలా తామర తంపర అనే జాతీయాన్ని వాడుతాం. అలానే స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత తామర తంపరగా డిజిటలైజేషన్ అనేది విస్తరిస్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఇలా తామర తంపర అనే జాతీయాన్ని చెప్పుకుంటాం. తర్వాతి జాతీయం పెడచెవిన పెట్టు. వినిపించుకోకపోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. పెడ అంటే వెనుకవైపు, ఎదుటవారి మాటలను వారి వైపు చూస్తూ శ్రద్ధగా వింటాం. వారి మాటలు వినడం ఇష్టం లేకపోతే మరోవైపుకు తల తిప్పుకుంటాం. అంతేకాకుండా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తారు. ఇలా చేయడాన్ని పెడచెవిన పెట్టు అని అంటారు. నేడు రోడ్ల మీద జరుగుతున్న ప్రమాదాలకు కారణం అతివేగం ఒకటైతే, హెల్మెట్ ధరించకపోవటం మరొక కారణం. వాహనదారులకు పోలీసు వారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వాటిని పెడచెవిన పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ఎందరో బలి అవుతున్నారు. అట్లాగే ప్లాస్టిక్ వాడకం వల్ల ముప్పు పొంచి ఉందని మానవాళిని హెచ్చరిస్తున్నప్పటికీ మానవులు పర్యావరణవేత్తల మాటలను పెడచెవిన పెడుతూనే ఉన్నారు. జాతీయాలు తెలుసుకున్నాం కదా.
1: నందుని ముద్దుల పట్టిని

ఇప్పుడు సంస్కృత న్యాయాలు. ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం అంకుశ న్యాయం. అంకుశ న్యాయం, సమస్య ఎంత పెద్దదైనా సరే సరైన ప్రణాళిక ఉంటే అదుపు చెయ్యవచ్చు అనే విషయాన్ని ఈ సంస్కృత న్యాయం తెలుపుతుంది. సమస్య ఎంత పెద్దదైనా సరైన ప్రణాళిక ఉంటే దాన్ని అదుపు చెయ్యొచ్చు అనే విషయాన్ని అంకుశ న్యాయం అనే సంస్కృత న్యాయం తెలుపుతుంది. ఏనుగు బలమైన జంతువు, దానికి మదమిక్కితే ఆపడం అసాధ్యం. కానీ మావటివాని చేతిలో ఉండే చిన్న ఇనుముతో చేసిన ఆయుధం అంకుశం. దానితో ఏనుగు తలపై పొడిచి అంత పెద్ద ఏనుగును క్షణాలలో అదుపు చేస్తాడు. మానవుడు కూడా నిత్య జీవితంలో సమాజానికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇలా ప్రవర్తించని వారిని నిరంకుశుడు అని అంటారు. అంటే అదుపు లేనివాడు అని అర్థం. ఇలా అంకుశ న్యాయం అనే సంస్కృత న్యాయాన్ని చెప్పుకుంటాం. తర్వాతి సంస్కృత న్యాయం అయస్కాంత సూచీ న్యాయం. అయస్కాంత సూచీ న్యాయం, ఎటువంటి ఒత్తిడి గాని బలవంతం గాని లేకుండా ఆకర్షణకు లోను కావటం. ఎటువంటి ఒత్తిడి గాని బలవంతం గాని లేకుండా ఆకర్షణకు లోను కావటం. సూచీ అంటే సూది. దీనిని అయస్కాంతం దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ సూది ఎటువంటి ప్రేరణ లేకుండానే సహజంగానే అయస్కాంతానికి అతుక్కుపోతుంది. జీవితంలో విజయం సాధించాలనుకునేవారు వారి గమ్యం వైపు ఎటువంటి సంకోచము లేకుండా మరి అయస్కాంత సూచీలాగా అడుగులు వేస్తూనే ఉంటారు. తరువాతి సంస్కృత న్యాయం అంకోల బీజ న్యాయం. అంకోల బీజ న్యాయం, మానవుడు ఎన్ని చోట్లకు తిరిగినా ఎన్ని దూరదేశాలకు వెళ్ళినా ఏదో ఒకనాడు తన నివాసానికి చేరుకుంటాడు అనే

విషయాన్ని ఈ న్యాయం తెలుపుతుంది. అంకోల వృక్షం, దీనిని ఊడుగ చెట్టు అని పిలుస్తారు. ఊడుగ చెట్టు అని పిలుస్తారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు మన దేశంతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అలానే పొడి ప్రాంతాలలో, అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. మేడి చెట్టు కాయలను పోలి ఉంటాయి దీని కాయలు కూడా. ఈ చెట్టు పండ్లు బాగా పండి కిందకు రాలి పడినప్పుడు లోపలి గింజలు మాత్రం విచిత్రంగా నేలపైనే ఉండిపోక తల్లి చెట్టు మొదలు వైపు ఆకర్షించబడి ఆ చెట్టు మొదలుకే అవి అతుక్కుపోతాయి. ఇదే అంకోల బీజం. ఏ పరమాత్మ నుంచి జీవాత్మ ఈ లోకంలోకి అడుగుపెట్టి ఈ వింత నాటకం ముగిసి చివరికి పరమాత్మ చెంతకే చేరుతాడనేటువంటి నిజాన్ని అంకోల బీజ న్యాయం తెలుపుతుంది. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం కదా. విద్యానిధులైన పెద్దల హృదయముగా కొల్చి సేవయునరింప.

0: చదువు వేరు, వివేకం వేరు అనే విషయాన్ని మారద వెంకయ్య గారు తెలిపిన పద్యం ఇది. కేవలం పుస్తకాలు చదివి డిగ్రీలు సంపాదించినంత మాత్రాన మనిషికి సంస్కారం, వివేకం పరిపూర్ణంగా అబ్బదు. జ్ఞాననిధులైన గురువులను, పెద్దలను, బుధులను హృదయపూర్వకంగా గౌరవించి వారికి సేవ చేయటం ద్వారా మాత్రమే మనకు తెలియకుండానే ఎంతో జ్ఞానం, నైతిక విలువలు అబ్బుతాయని గురుసేవ యొక్క ప్రాధాన్యతను ఈ పద్యంలో వివరించారు మారద వెంకయ్య గారు. ఈ పద్యము ద్వారా మనము గ్రహించవలసిన నీతి చాలానే ఉంది. ఆధునిక సమాజంలోని యువతరం ఈ దారిన పయనించవలసిన అవసరం ఎంతో ఉంది. పెద్దల పట్ల వినయం లేని చదువు అది గొప్పదైనా వ్యర్థమే అవుతుంది.
1: విద్యానిధులైన పెద్దల హృదయముగా కొల్చి సేవయునరింపక తా విద్యలన్ అభ్యసించినను వివేకము పుట్టదు లోకమందునన్.

ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ. సురసుర కత్తులు సురారి కత్తులు, రాజులు దెత్తురు రంభలకిత్తురు. సురసుర కత్తులు సురారి కత్తులు, రాజులు దెత్తురు రంభలకిత్తురు. దీనికి విడుపేమిటో మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ. మిద్యమీది మిరప చెట్టు నీళ్లు లేక ఎండిపాయే. మిద్యమీది మిరప చెట్టు నీళ్లు లేక ఎండిపాయే. దీనికి విడిపేమిటో మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ. చేసేటప్పుడు మెత్తగా వాడే ముందు గట్టిగా, వాడిన తరువాత పొడిగా మారుతుంది ఏమిటది? చేసేటప్పుడు మెత్తగా వాడే ముందు గట్టిగా, వాడిన తరువాత పొడిగా మారుతుంది ఏమిటది? దీనికి విడిపేమిటో మీరే చెప్పండి. తర్వాతి పొడుపు కథ. కాళ్ల కింద నలిగితి సేతుల్లో జారితి, అగ్గిలో పడితి మనిషి ఇంటికి పోతి, సెయ్యి జారితి పుట్టినింటికే పోతి. దీనికి విడిపేమిటి? కాళ్ల కింద నలిగితి సేతుల్లో జారితి, అగ్గిలో పడితి మనిషి ఇంటికి పోతి, సెయ్యి జారితి పుట్టినింటికే పోతి. దీనికి విడిపేమిటి? చివరి పొడుపు కథ. పట్టెమంచం మీద వేసే పరుపు తీసే పరుపు. దీనికి విడిపేమిటి? పట్టెమంచం మీద వేసే పరుపు తీసే పరుపు. దీనికి విడుపేమిటి? పొడుపు కథలకు విడుపును

ఇప్పుడు సామెతలు. మొదటి సామెత, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు. ఈ సామెతకున్న అర్థాన్ని తెలుసుకుందాం. పెద్ద ప్రమాదము నుండి చిన్న నష్టంతో బయటపడటం అనే సందర్భంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అనే సామెతను వాడుతారు. తర్వాతి సామెత, గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా. గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా. దీనికి అర్థమేమిటో తెలుసుకుందాం. జంతువులలో గుర్రం అనేది ఎంతో గంభీరమైనది. రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది, వేగంగా పరిగెత్తగలదు. దీనికి భిన్నంగా గాడిద నెమ్మదిగా కేవలం బరువులు మోసే సామాన్య జీవి. అలాంటప్పుడు గుర్రానికి గాడిద పిల్ల పుట్టడం అసాధ్యం. ఇది ఎలానో, సంస్కారవంతుల కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా మంచి లక్షణాలతోనే ఉంటారని దీనికి భావం. అదే గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా అన్నది. తర్వాతి సామెత, దిగులు పడితే యతలు తీరవు. దిగులు పడితే యతలు తీరవు. ఈ సామెతకున్న అర్థాన్ని తెలుసుకుందాం. జీవితంలో కష్టాలు రావడం సహజం. అంత మాత్రానికి దిగులు పడకూడదు. నిరాశను దూరం చేసి కార్యాచరణ వైపు అడుగులు వేయాలి అనే విషయాన్ని దిగులు పడితే యతలు తీరవు అనే సామెత తెలుపుతుంది. తరువాతి సామెత, నక్క ఎక్కడా నాగలోకమెక్కడా, నక్క ఎక్కడా నాగలోకమెక్కడా. సమాజంలో తక్కువ ఎక్కువ అనే స్థాయిని కల్పించి ఒకరినొకరిని పోల్చటం మంచిది కాదు అని ఈ సామెత తెలుపుతుంది. సామెతలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ, సురసుర కత్తులు సురారి కత్తులు, రాజులు దెత్తురు రంభలకిత్తురు. దీనికి విడుపు, మొగలి పువ్వు, మొగలి పువ్వు. రెండవ పొడుపు కథ, మిద్దెమీది మిరప చెట్టు నీళ్లు లేక ఎండిపాయ. దీనికి విడుపు, దీపం, దీపం. తర్వాతి పొడుపు కథ, చేసేటప్పుడు మెత్తగా వాడే ముందు గట్టిగా, వాడిన తర్వాత పొడిగా మారుతుంది ఏమిటది. దీనికి విడుపు, పిడుకలు, పిడుకలు. తర్వాతి పొడుపు కథ, కాళ్ళ కింద నలిగితి సేతుల్లో జారితి, అగ్గిలో పడితే మనిషి ఇంటికి పోతి, చెయ్యి జారితి పుట్టినింటికే పోతి. దీనికి విడుపు, కుండ. విడుపేమిటండి, కుండ. తర్వాతి పొడుపు కథ, పట్టెమంచం మీద వేసే పరుపు తీసే పరుపు. దీనికి విడుపేమిటి, రొట్టెలు, రొట్టెలు. శ్రీ చిలకమర్తి వారు రచించిన గయోపాఖ్యానం నాటకాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. అలరు గురవింద పూసలో నలుపునట్లు, గుణగణము తోడ దోషముల్ కూడియుండు, ప్రాజ్ఞులు క్షమింతురితరులు పరిహసింతృ అన్నారు. శరణు వేడిన వారిని రక్షించటం వీరునికి కీర్తిదాయకం. దానికోసం దేవుడినైనా ఎదురించిన వీరరసగాథక దీనిని పేర్కొన్నారు వారు. ప్రథమా

లో బలరామాదులతో అంతఃపుర స్త్రీలతో కలిసి శ్రీకృష్ణుడు చిన్ననాడు తామాడుకున్న బృందావన ప్రాంతానికి విహారానికి వెళ్తాడు. సూర్యోదయ సమయానికి యమునా నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తూ ఉండగా ఆకాశంలో మణిపురాధిపతి అయిన గంధర్వ రాజు గయుడు ప్రయాణిస్తూ తాంబూలాన్ని ఉమ్మేస్తాడు. అది శ్రీకృష్ణుని చేతిలో పడుతుంది. కోపంతో కృష్ణుడు ఆ దోషిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రథమాంకం కృష్ణుని చెలికాడైన కౌశికుడు పరచారికైన హంసపతి కల సరసమైన హాస్య సంభాషణలతో ప్రారంభమై ప్రేక్షకులను నాటకం వైపుకి ఆకర్షిస్తున్నాయి. అది ఏ అయ్యమునా తరంగిణి త్రిలోకైక ప్రపూజ్యంబు అయ్యదే బృందావనము అస్మదీయమగు బాల్యక్రీడలం తొల్లియదే రంగస్థలమై తనర్పే అనే పద్యం అదిగో ద్వారక అనే పద్యానికి ప్రేరణగా భావించారు.

త్రిలోకైక ప్రపూజ్యంబు అయ్యదే బృందావనము అస్మదీయమగు బాల్యక్రీడలం తొల్లియదే రంగస్థలమై తనర్పే అనే పద్యం అదిగో ద్వారక అనే పద్యానికి ప్రేరణగా భావించవచ్చు. ద్వితీయాంకంలో గయుడు అతని భార్య చిత్రరేఖ సంభాషిస్తుండగా అశరీరవాణి ద్వారా జరిగినది తెలియటం, గయుడు బాధపడి చావుకు సిద్ధపడగా భార్య మంత్రుల సలహాననుసరించి బ్రహ్మ శివుల వద్దకు వెళ్ళి రక్షించటం మా వల్ల కాదనిపించుకుంటాడు గయుడు. నారదుని సూచననుసరించి అర్జునుని వద్దకు బయలుదేరుతాడు. ఈ అంకంలో కరుణ రసాత్మకమైన పద్యాలున్నాయండోయ్, అవి ప్రేక్షకుల మనస్సులను కరిగింపచేస్తాయి. కలులనియు కావ కంకణము దాల్చి నలిని నాభుండు భక్తుని నన్ను చంప ప్రతినగై కొన రక్షించువాడెవ్వండు కంచయే చేను మేసిన కలదిద్దిక్కు. తృతీయాంకంలో అరణ్యవాసములో ఉన్న పాండవుల దగ్గరకు గయుడు రావటం, అర్జునుడు అభయం ఇచ్చాక అసలు సంగతి తెలియటం, అయినా శరణాగత రక్షణకు కట్టుబడాలని పాండవులు నిర్ణయించటం, ఇది తెలిసి శ్రీకృష్ణుడు సుభద్రాదులను రాయబారం పంపటం, అది విఫలం కావటం ఈ కథాంశం. ఈ అంకంలో వీరరసము తొనికిసలాడే పద్యాలున్నాయి. నిటాలాక్షిండిపుడెత్తి వచ్చినను రాణీ అన్నదమ్ముల్ నన్నుట తాండంబుగా పాసిపోయినను పోనీ విష్ణుడే వచ్చి వద్ది పార్థాని మరేమైనగాని లోకముల్ బెగ్గిలంపడు తర్పంబున నిల్చి ఆ

తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకై వినియోగించిన నరుడే నరుడు వాడే చెందున్ దివమున్. ప్రజల నాలుకలపై ఆడే ప్రసిద్ధ పద్యాలవి. నాలుగవ అంకంలో సుభద్రాదుల మాటలు విని కృష్ణాదులు పాండవులను నిందించటం, రుక్మిణీ సత్యభామ మొదలైన వారు సర్ది చెప్పబోగా కృష్ణుడు ఆగ్రహించి చివరకు తల్లి దేవకి చెప్పిన వినక యుద్ధానికి సిద్ధపడతాడు. ఈ అంకంలో తెలుగు ఇళ్లల్లో ఉండే పుట్టింటి అత్తింటి వైరాలు, భార్యభర్తల మధ్యన ఉండే ఎత్తిపొడుపులు, పురుషాధిక్యాన్ని ఎదురించి మంచి మంచి సంభాషణలు ఉన్నాయి. సారే చీరలు నగలును చాలకొనుచు పుట్టి నిన్లు గుల్లసేసిపోయి సతులు తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు మగనిపై కూర్మి అది కంబు మగువకిపుడూ అంటాడు సుభద్రతో కృష్ణుడు. తల్లితో ఇలా అంటారు, తనయుని కంటే పుత్రికలే తద్దియు తల్లికి గుర్తురందు చేననియుము నాడు వారలకు అల్లునిపై అనురాగమగ్గలంబని బుధులందు రాపలుకులనియు నికములయ్యే నా కతంబున కొడుకెట్లు పోయినను పుత్రిక అల్లుడునున్న చాలుకో అంటారు. ఈ నాటకానికి సంబంధించి మరికొన్ని అంశాలను వచ్చే భాగం తెలుసుకుందాం.

0: తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు. మొదటి ప్రశ్న: భట్టుమూర్తి రచించిన వసుచరిత్ర గ్రంథంలో వర్ణించిన నగరం ఏది? భట్టుమూర్తి రచించిన వసుచరిత్ర గ్రంథంలో వర్ణించిన నగరం ఏది? సమాధానం: అధిష్టానపురం. అధిష్టానపురం. రెండవ ప్రశ్న: ధూర్జటి గారి శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి వ్యాఖ్య రాసింది ఎవరు? ధూర్జటి గారి శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి వ్యాఖ్య రాసింది ఎవరు? సమాధానం: మాడుగుల నాగపణి శర్మగారు. మాడుగుల నాగపణి శర్మగారు. మూడవ ప్రశ్న: చాటుపద్య రత్నాకరం అనే విమర్శన గ్రంథాన్ని ఎవరు రచించారు? చాటుపద్య రత్నాకరం అనే విమర్శన గ్రంథాన్ని ఎవరు రచించారు? సమాధానం: దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి. తర్వాతి ప్రశ్న: ఆంధ్రనాయక శతకంలో ఏ పద్యాలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆంధ్రనాయక శతకంలో ఏ పద్యాలు ఎక్కువగా కనిపిస్తాయి? సమాధానం: సీసపద్యం. చివరి ప్రశ్న: అందమైన దోపిడీకి పవిత్రమైన హింసకు న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అన్న స్త్రీవాద రచయిత్రెవరు? అందమైన దోపిడీకి పవిత్రమైన హింసకు న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అన్న స్త్రీవాద రచయిత్రెవరు? సమాధానం: ఓల్గా. సమాధానం: ఓల్గా.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట, సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసర

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: Prime Minister Modi describes Indian pilot Smith Machar a true hero for saving 174 lives. And in men's cricket, India beat West Indies by 8 wickets in second ODI in Guwahati to take unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ రామకృష్ణ.
2: శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎయిడ్స్పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ధి ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన, రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్ధతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవాగుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్లో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు, మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జిఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம் చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం. బాబాయ్ అబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనితారెడ్డి పాడిన పాట. పేటూరి సాహిత్యం, అది సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట చైతన్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. అది సాహిత్యం వేటూరి చంద్రమూర్తి, సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో తర్వాత వినండి భలే తమ్ముడు చిత్రం కోసం మొహమ్మద్ రఫీ పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్న పాట చక్రం చిత్రం నుంచి కౌసల్య పాడిన పాట అది. కార్యక్రమంలో చివరిగా వినండి, బాగున్నారా చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట బాగున్నారా చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట అది. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9:00. ఇప్పుడు విందాం మన ఆలయం.

మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం మన ఆలయాలు శీర్షికన పెనుగొండలో నెలకొన్న శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయ విశేషాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. కార్యక్రమ నిర్వహణ శ్రీ మొల్లగిరి హరి.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనయ్యింది. నిజం చెప్పాలంటే ఈ కాలంలో నైతిక ఆధ్యాత్మిక పరంగా అశాంతి నెలకొని ఉంది. మూఢ విశ్వాసాలతో విసిగిపోయిన జనావళిలో ఛాందస భావాల పట్ల ఏవగింపు మొదలై ఎదురు తిరిగే పరిస్థితులకు దారితీశాయి. ఇరాన్, చైనా, భారతదేశం మొదలైన చోట్ల ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాల వైపుగా అడుగులు పడ్డాయి.
1: భారతదేశంలో ప్రాచీన మత ధర్మాలలోని కర్మకాండలు, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కుల వ్యవస్థలతో జనం విసిగిపోయి అభ్యుదయ భావనలు మనసులో మెదిలాయి. దీనికి మరింత బలాన్ని చేకూర్చుతూ బౌద్ధ, జైన మతాలు ప్రజలు మాట్లాడే వాడుక భాషలో మత ప్రచారాన్ని చేపట్టాయి.
0: భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు ప్రజలలో తీసుకువచ్చిన చైతన్య భావాలు అనన్య సామాన్యమైనవి. బౌద్ధ మత స్థాపకులు గౌతమ బుద్ధుడి అష్టాంగ ధర్మ ప్రచారం, పవిత్ర గ్రంథాలైన త్రిపీఠికాలు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయి వీటి పట్ల ప్రజల్లో భక్తి, శ్రద్ధలు, నమ్మకం ఏర్పడ్డాయి. వృషభనాథుడు స్థాపించిన జైనమతం కూడా వారిదైన పంథాలు మత ప్రచారాన్ని చేశాయి.

జినా అనే పదం నుంచి జైనం అనే పదం ఆవిర్భవించింది. జినా అంటే విజేత అని అర్థం. ఈ మతస్థాపకుడు వృషభనాథుడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు కాగా వృషభనాథుని అసలు పేరు వర్ధమానుడు. జైనమత ప్రచారకులను తీర్థంకరులని వ్యవహరిస్తారు. వీరు మొత్తం 24 మంది తీర్థంకరులున్నారు. జైనం అవైదిక మతం, అంటే వేదాలను ఆశ్రయించినది కాదని అర్థం.

0: తదనంతరం సన్యాసం స్వీకరించారు. ఇతను 100 ఏళ్లు జీవించి బెంగాల్లో నిర్యాణం పొందారు. ఈయనను చారిత్రక జైనమత స్థాపకునిగా చెప్పవచ్చు. ఈయన జైనమతానికి విధి విధానాలను రూపొందించి ఒక చక్కని మత వ్యవస్థగా రూపొందించారు.
1: మోక్షప్రాప్తి జీవన లక్ష్యంగా మనుజులకు ఉండాలని, చక్కని నియమాలు మన చెడుకర్మలను తొలగిస్తాయని పార్శ్వనాథుని నమ్మకం. ఇతడు 4 సిద్ధాంతాలు ప్రవచించారు. అవి అహింస, సత్యం, అపరిగ్రహం, ఆస్థేయం. అపరిగ్రహం అంటే దొంగలించరాదు, ఆస్థేయం అంటే ఆస్తి సంపాదన చేయరాదు అని.
0: ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా నిర్మితమైన అమరావతిలో సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండాలని ప్రచారం చేసిన పార్శ్వనాథుని ఆలయం జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ అలరారుతోంది. ఆంధ్రప్రదేశ్లో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికే జైనమతం ఉన్నట్లు చరిత్రకారుల భావన. కళింగరాజైన ఖారవేలుడు, అశోకుడి కుమారుడు సంప్రతి మొదలైన వారు జైనమత వ్యాప్తి గావించారు.
1: అనంతపురం జిల్లా కొనకొండలో జైనమతాచార్యుడైన కొండ కుందాచార్యులు ఆశ్రమాన్ని నిర్మించుకుని మతప్రచారం చేస్తూ ఎన్నో గ్రంథాలను కూడా రచించారు. అందులో విశేష ప్రాచుర్యం పొందినది సమయసారాణి గ్రంథం. పెనుగొండలోని శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయము కూడా సమున్నతంగా పూజలందుకుంది. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుండి జైనమత అనుయాయులు ఈ ఆలయంలోని పార్శ్వనాథుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.
0: పెనుగొండలోని పశ్చే పార్శ్వనాథుని ఆలయం ఏ ముఖంగా ఉంది, ఈ ఆలయ నిర్మాణం జరిగిన తీరు, స్వామివారికి జరిగే పూజల గురించి శ్రీ అజిత్ నాథ్ గారిని అడిగి తెలుసుకుందాం.
2: నమస్కారం అండి. అజిత్ ప్రసాద్ గారు, మీరు పెనుగొండ కోటలో నెలకొన్నటువంటి పచ్చే పార్శ్వనాథ్ దేవాలయంలో అర్చకులుగా ఉంటున్నారు కదండి. ఈ పెనుగొండలో ఈ పచ్చే పార్శ్వనాథ్ దేవాలయంతో పాటుగా ఇతరత్ర ఏ జైన దేవాలయాలు ఉన్నాయి, ఆ విశేషాలు మా శ్రోతలకు తెలియజేయండి. ముందుగా ఈ పచ్చే పార్శ్వనాథ్ దేవాలయం విశిష్టత గురించి తెలియజేస్తారా?
3: భారతదేశంలో ఉండే 4 ప్రధానమైన ప్రాచీనమైన జైన మఠాల్లో పెనుగొండ ఒకటి. ఈ 4 భారతదేశంలో ఢిల్లీ, కొల్లాపూర్, జినకంచి, పెనుగొండ అనే వరుస క్రమంలో వస్తాయి. పెనుగొండలో మఠానికి సంబంధించి 9 దేవాలయాలు నిండాయి ఆ కాలంలో. ఇప్పుడు పెనుగొండకు సంబంధించి 2 దేవాలయాలు ఉన్నాయి, ఒకటి పార్శ్వతీర్థంకరణ దేవాలయము, ఇంకొకటి అజితనాథ స్వామి దేవాలయము. వరుస క్రమంలో పార్శ్వతీర్థంకరుడు 23వ తీర్థంకరుడు. ఈ దేవాలయంలో 2 మూర్తులు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి పూర్వాభిముఖంగా ప్రతిష్ఠ అయ్యేది ఒకటి, దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠ అయ్యేది ఒకటి. 2 పార్శ్వతీర్థంకర మూర్తులే. అయితే ఇక్కడ పచ్చే పార్శ్వనాథ్ అనే విశేషత ఏమంటే, పార్శ్వతీర్థంకరుడు మాతృగర్భంలో హరిత వర్ణం అంటే ఈ పచ్చరంగులో పుట్టినాడంట, ఇది శాస్త్రం చెప్తుంది. దానికోసమని ఇక్కడుండే పార్శ్వతీర్థంకరుడికి పచ్చే పార్శ్వనాథ్ అనే పేరుతో ఇక్కడ ప్రాచుర్యంలోకి వచ్చినారు. తర్వాత పూర్వాభిముఖంగా ఉండే పార్శ్వతీర్థంకరుడు కృష్ణశిల అనమాట, అంటే సాలిగ్రామం రాయితో చేసిండేది, నల్లరంగు అనమాట పార్శ్వతీర్థంకరుడు. ఈయన 9వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినారనమాట ఈ స్వామిని. తర్వాత ఈ పచ్చే పార్శ్వనాథ్ అనే మూర్తి కొప్పళ అని, కర్ణాటకలో కొప్పళ అనే ఒక జిల్లా కేంద్రం ఉంది, అక్కడి నుండి 16వ శతాబ్దంలో ఇక్కడికి స్థలాంతరం అవుతుంది. దానికి ముందు అది అక్కడ 11వ శతాబ్దంలో ఉండింది అనే దానికి ఆధారాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ మూర్తితో పాటు ఇక్కడ పద్మావతి అమ్మవారు, చెవ్వీస్ తీర్థంకర్ అంటే మాకుండే 24 తీర్థంకర పరంపరలో ఉండే వాళ్ళందరూ కలిసి ఉండే మూర్తి ఒకటి. తర్వాత నేమినాథ స్వామి అంటే పార్శ్వతీర్థంకరుని కంటే ముందన్నమాట, అంటే ఈయన యుగం వచ్చి ద్వాపర యుగము, కృష్ణ పరమాత్ముని సమకాలికుడు అనమాట నేమినాథ స్వామి. వరుస క్రమంలో 22 అనమాట పార్శ్వతీర్థంకరుడు ఆ మూర్తి. తర్వాత మా తొలి తీర్థంకరుడైన ఆదినాథ స్వామి ఆ మూర్తి కూడా ఉంది, చాలా ప్రాచీనమైన మూర్తి. తర్వాత అజిత్నాథ్ అనే 2వ తీర్థంకరుడి మూర్తి ఉంది, అది మా దేవాలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. తర్వాత 83లో అక్కడ కొన్ని దీనితో దేవాలయం నిలిచిపోయింది.

0: 24 మంది తీర్థాంకరులలో ఋషభదేవుడు మొదటివాడు కాగా, అజితనాథ, సంభవనాథ, అభినందన, సుమతినాథ, పద్మప్రభు, సుపార్శ్వనాథ, చంద్రప్రభు, పుష్పదంత, శీతలనాథ, శ్రేయాంశనాథ, వాసుపూజ్య,
1: విమలనాథ, అనంతనాథ, ధర్మనాథ, శాంతినాథ, కుంతనాథ, అరనాథ, మల్లనాథ, మనసు వీరనాథ, నేమినాథ, అరిష్టనేమి, పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు.
0: ఒక్కొక్క తీర్థంకరులకు వారివే అయిన చిహ్నాలు ఉన్నాయి. పార్శ్వనాథుడు కర్ణాటకలోని శ్రావణ బెలగుల గోమఠేశ్వరునిగా వెలసిన వర్ధమాన మహావీరుని కంటే 250 సంవత్సరాలు పూర్వం వాడు.
1: పార్శ్వనాథుడు కాశీరాజైన అశ్వసేనుడు రాణి వామలకు జన్మించినాడు. ఇతను తన జీవితకాలంలో 30 ఏళ్ళు వరకు గృహస్థ జీవనం చేసి

0: ఇప్పుడు 2016లో అది జీర్ణోద్ధారం చేసినారు, దేవాలయం సుందరంగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడికి ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ సప్తమి అంటే పార్శ్వతీర్థంకరుని మోక్ష కళ్యాణం రోజు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. మాకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ పక్క నుండి కొంత జనము భక్తాదులు వస్తూ ఉంటారు.
1: మామూలుగా తీర్థంకర్ల స్థాయికి వెళ్ళాలంటే మరి ఎలాంటి సంస్కారాలు ముందుగా వారందరూ లోన్ కావాలి, ఆ విశేషాలు తెలియజేస్తారా జైన మతంలో?
0: తీర్థంకర పదవి పొందల్లా అంటే వాళ్ళు వచ్చి పంచకళ్యాణాలు అనబడే 5 కళ్యాణాలు జరగాలన్నమాట. అవి గర్భావతరణము, జన్మాభిషేకము, పరినిష్క్రమణము, కేవల జ్ఞానము, మోక్ష కళ్యాణము అని. ఇవి వచ్చి ప్రతి సంవత్సరము ఒక్కొక్క తిథిలో ఈ సెలబ్రేషన్స్ మేము ఈరోజు గురించి జరుపుతూ ఉంటాము. అట్లా పార్శ్వతీర్థంకరణది విశేషం ఏమంటే శ్రావణ శుద్ధ సప్తమి స్వామి మోక్ష కళ్యాణం కైవల్యం పొందిన రోజు అనమాట. ఆ రోజు ఇక్కడ విశేష పూజ ఉంటుంది. తర్వాత జన్మాభిషేకము, పుష్య బహుళ ఏకాదశి. ఈరోజు ఆ పుష్య బహుళ ఏకాదశి రోజు స్వామి జన్మ కళ్యాణము. ఇవి అన్ని ప్రదేశాల్లోనూ ఆచరిస్తారు సార్.
1: సరే అండి. అలానే మన అనంతపురం జిల్లాలో ఇతరత్ర జైన క్షేత్రాలు అన్నప్పుడు కొనకొండలో జంబూద్వీప చక్రం ఉంది కదండి, అవన్నీ కూడా అంటే ఒకే కాలంలో నెలకొల్పినటువంటివే?
0: కొనకొండల విషయం చెప్పాలంటే ఇది మన అనంతపురం జిల్లాలో ఉంది. దీని పూర్వ నామం వచ్చి కుందరకొండ అని. అక్కడ వచ్చి 1వ శతాబ్దంలో జైన మతానికి సంబంధించిన కుందుకుందాచార్య అనే ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆచార్యులు పుట్టిండే ఊరు అది. ఆ స్వామి అక్కడ పుట్టిండే దాని నుండి కుందరకొండ అని దాని పేరు. పూర్వనామం వచ్చి కుందరకొండ, ఇప్పుడు వచ్చి కొనకొండలుగా అది పేరుంది. తర్వాత అక్కడ జంబూద్వీప చక్రము అని ఒక పెద్ద ఒక డయాగ్రామ్ అనమాట, అదొకటి. తర్వాత మా తొలి తీర్థంకరుడైన ఆదినాథ స్వామి కుమారుడు అనమాట, బాహుబలి, ఆయనే గోమటేశ్వర్ అంటారు. ఆ స్వామిది ఒక చిత్రం అనమాట, ఆ బండ మీద రాయబడింది. తర్వాత అక్కడ 2 నగ్నమూర్తులు ఉన్నాయన్నమాట, అది ఆదినాథ స్వామి, వర్ధమాన్ మహావీర్ అంటే 1వ తీర్థంకరుడు, 24వ తీర్థంకరుని విగ్రహాలు అక్కడ ఉన్నాయి సార్.
1: సరే అండి. కొనకొండ గురించి చెప్పారు, అలానే ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కూడా ఉంది కదండి, అక్కడ జైన విశేషాల గురించి తెలియజేస్తారా?
0: తర్వాత మన జిల్లాలో పెనుగొండ ప్రాచీనమైన ఊరు జైన మతానికి సంబంధించినంత వరకు. తర్వాత రత్నగిరి అని, రొళ్ళ మండలంలో రత్నగిరి, అమరాపురము, తర్వాత అగళి, ఈ 3 చోట్లలోనూ ప్రాచీనమైన దేవస్థానాలు ఉన్నాయి. అగళిలో ఆదినాథ స్వామి 12వ శతాబ్దానికి సంబంధించిన మా తొలి తీర్థంకరుడు అనమాట. ఆదినాథ స్వామి మూర్తి ఉంది, దేవాలయం ఉంది, తర్వాత అక్కడ దేవాలయ నిర్వహణ జరుగుతూ ఉంది. తర్వాత అమరాపురంలో కూడా మా తొలి తీర్థంకరుడైన ఆదినాథ స్వామి దేవాలయము. రత్నగిరి చాలా ప్రాచీనమైన దేవాలయము, శాంతినాథ స్వామి దేవాలయం అనమాట. మా 16వ తీర్థంకరుడు దేవాలయం అక్కడ వెలసిల్లింది అనమాట.
1: సరే అండి. ఇక్కడ పెనుగొండలో ఉన్నటువంటి ఆలయానికి ఏ రాజుల ఆదరణ లభించిందో ఆ విశేషాలు తెలియజేస్తారా?
0: 9వ శతాబ్దం నుండి మా జైన మతానికి సంబంధించిన దేవాలయాల్లో నిర్వహణలు బాగుండిండాయి. తర్వాత 12వ శతాబ్దంలో కొన్ని కారణాల వలన ఈ ఊర్లో ఉండే మఠము ఇక్కడి నుండి స్థలాంతరమైంది. ఆ మఠం వచ్చి ఇక్కడి నుండి రత్నగిరి కొన్నాళ్ళు నిర్వహించినారు, రత్నగిరి నుండి మధుగిరి పోయినారు, మధుగిరి నుండి బెల్లూరు, మండ్యా డిస్టిక్లో బెల్లూరు అనే ఊరుంది, బెల్లూరులో కొన్నాళ్ళు నిండారు. తర్వాత శివమొగ్గ జిల్లాలో నరసింహరాజపురం అనే చోట పోయి మా మఠం నిలిచిపోయింది. తర్వాత మాకు సంబంధించిన దేవాలయాల్లో రకరకాలుగా రూపాంతరాలు చెంది 9 దేవాలయాలకు సంబంధించినటువంటి 7 దేవాలయాలన్నీ అది భూగర్భంలో కలిసిపోయినాయా లేదు వేరే దేవాలయాలుగా మారినాయో మన దగ్గర ఆధారాలు లేవు. బట్ 2 దేవస్థానాలు మాత్రం ఈ పొద్దుటికి బాగా ఉన్నాయి.
1: సరే అండి. ఇక మా శ్రోతల కోసం ఈ ఆలయం వాస్తు విశేషాల గురించి తెలియజేశారంటే ఇక్కడ పార్శ్వనాథుడు ఏ ముఖంగా ఉన్నారు, తర్వాత ఈ విగ్రహంలో ఉన్నటువంటి విశేషాల గురించి కూడా వివరిస్తే బాగుంటుంది.
0: ఈ దేవాలయానికి సంబంధించి దేవాలయ ప్రారంభంలో చాలా చిన్నది ఒక ధ్వజస్తంభం ఉండింది. తర్వాత 2010లో మాకు ఇక్కడ ప్రముఖ్ సాగర్ అని ఒక దిగంబర సన్యాసి ఇక్కడికి పెనుగొండ దేవాలయ దర్శనానికి వచ్చినారు. అప్పుడు వచ్చి ఈ దేవాలయానికి సంబంధించి 27

0: అడుగుల ధ్వజస్తంభం ఇక్కడ పెట్టాలా అని ఒక సంకల్పం చేసినారు. దాని ప్రకారము మా దేవాలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఒక సంవత్సరం టైం లోపల మేము ఆ మానస్తంభం పెడతామని చెప్పి దాని ప్రకారము 2011లో మానస్తంభం చేసినాము. తర్వాత దేవాలయం లోపల 3 భాగాలు ఉన్నాయి, గర్భగుడి, సుఖనాసి, నవరంగ మంటపము. తర్వాత 9వ శతాబ్దంలో ప్రతిష్ట అయిండే పార్శ్వతీర్థానికి సంబంధించి సుఖనాసి మంటపం ఉంది. సుఖనాసి అయిన తర్వాత మహాభిషేక మంటపము. అలాంటిది పచ్చేపార్శ్వ స్వామికి లేదనమాట, ఎందుకంటే గర్భగుడి అయితేనే నవరంగ మంటపము. ఆ దీన్ని బ్యాలెన్స్ చేసేదాని కోసము ఒక ముఖమంటపాన్ని చేసినారనమాట.
1: శ్రీ పచ్చే పార్శ్వనాథుడికి అర్చన చేస్తూ పూజారి గారు
2: జన్మనిర్వాణ మంత్రం ఆకృష్టం శివ సంపదం ముక్తిశ్రయోగస్సుదాం.

శంకర ప్రతిష్ట సద్ధర్మవదనే శ్రీ గౌతమ స్వామి ప్రజ్వా సన్మార్గ ప్రవర్తనే శ్రేణి మహామండలేశ్వర సమచరిత సన్మార్గావశేష సాంకృపకాల సమానంతర ప్రవర్తమానానుకూల మహావీరశక బుధవాసరయుక్తాయాం ప్రశస్త నక్షత్ర మహోరామ లగ్నయుక్తాయాం హేమంగణోశిష్టాయాం శుభతితో అస్యా గంగా పుత్రస్య గౌతమ సూత్రస్య వేదాధ్యయనం

0: అలానే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కదండి, వారి గురించి విశేషాలు తెలియదండి.
1: తర్వాత ఈ జైన పరంపరలో ప్రతి తీర్థంకరునికి యక్ష యక్షిణి అని ఒక పేరు అన్నమాట. ఒక శాసన దేవతలు ఉంటాం వీళ్ళని మేము. అట్లా ప్రతి తీర్థంకరునికి యక్ష యక్షులు అనబడే వాళ్ళు ఉంటారు. అట్లా పార్శ్వతీర్థంకరునికి ధరణేంద్ర యక్షుడు, పద్మావతి యక్షిణి. మన హిందూ దీనిలో ధరణేంద్రుడు వచ్చి కుబేరుని యొక్క అంశము. మేము కుబేరుని పూజ వచ్చి ధరణేంద్ర స్వామికి చేస్తాము. అట్లే మహాలక్ష్మి పూజ వచ్చి పద్మావతి అమ్మవారికి చేస్తాము. తర్వాత మనూరులో ఉండే ఈ పద్మావతి అమ్మవారు చాలా విశేషమైన శక్తి ఉండే అమ్మవారు. అట్లాంటిదే మా 8వ తీర్థంకరుడైన చంద్రప్రభ తీర్థంకరుని యక్షిణి అయిన జ్వాలామాలిని విగ్రహం కూడా మా దేవాలయంలో ఉంది. ఈమె హిందూ ధర్మంలో దుర్గ యొక్క అంశము అని చెప్తాం మేమన్నమాట. అలాగే మా 10వ తీర్థంకరుడైన శీతల తీర్థంకరుని యక్షుడు అనమాట, బ్రహ్మయక్ష మానని యక్షిణి. ఈ బ్రహ్మయక్ష వచ్చి మన హిందూ కల్ట్లో గణపతి యొక్క అంశము అని నేను చెప్పగలను. మేము చేసే ప్రతి పూజలోనూ బ్రహ్మయక్షునికి ప్రథమ పూజ జరుగుతుందన్నమాట.
0: సరే అండి. అలానే మరి పెనుకొండలో మరొక దేవస్థానం అజితనాథ స్వామి దేవాలయం కదండి, అది జీర్ణోద్ధరణ చేస్తారు అని అంటున్నారు కదండి, వాటి గురించి కాస్త తెలియజేస్తారు.
1: పెనుగొండలో ఉండే ఇంకొక దేవస్థానం అజితనాథ స్వామి దేవస్థానము. ఇది వచ్చి 1983లో అక్కడ ప్రధాన మూర్తి అపహరించబడింది. 10 నెలల తర్వాత మళ్ళీ మేము తీసుకొని తర్వాత అది జీర్ణోద్ధారానికి 32 సంవత్సరాల కాలం తీసుకొనింది. ఎందుకంటే ఇక్కడ జైన మతస్థులు లేని దాని కారణము, తర్వాత ఇంక ఏదేటో కారణాలతో 32 ఏళ్ళ తర్వాత 2010లో మాకు ప్రముఖ సాగర్ స్వామి ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయానికి కూడా పోవడం జరిగింది. తర్వాత దాన్ని జీర్ణోద్ధారం చేయాలని ఒక సంకల్పం చేసినారు. ధర్మస్థలము ధర్మోద్ధార కమిటీ, ధర్మోద్ధార ట్రస్ట్ వాళ్ళు దానికి ధన సహాయం చేసి తర్వాత దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. 2016 ఫిబ్రవరి 26వ తేదీ అక్కడ పంచకల్యాణం జరిగింది. మూర్తి వచ్చి పంచలోహ విగ్రహానికి బదులు మేము ఒక శిలామూర్తిని పెట్టినామని.
0: సరే అండి. ఆ పంచలోహ విగ్రహం ప్రస్తుతం ఎక్కడుంది?
1: పంచలోహ విగ్రహము మా పచ్చే పార్శ్వనాథ స్వామి దేవాలయంలోనే దాన్ని పెట్టినామన్నమాట.
0: సరే అండి. అలానే పచ్చే పార్శ్వనాథ విగ్రహం విశేషాల గురించి చెప్పుకునేటప్పుడు మూర్తిని ఎలా చెక్కారు, మరి ఏ శిలలో చెక్కారు, అలానే మరి ప్రభ కూడా ఉంది కదండి, వాటి గురించి కాస్త విశేషాలు చెప్తారా?
1: పచ్చే పార్శ్వనాథ్ వచ్చి స్వామి వచ్చి మాతృగర్భంలో ఈ వర్ణంలో పుట్టినాడు. హరితవర్ణం అంటే గ్రీన్ అనమాట. అందుకని ఈ మూర్తి, ఈ పచ్చరంగులో ఉండే ఈ మూర్తికి ప్రాశస్త్యత ఎక్కువ. తర్వాత చాలా సుందరమైన మూర్తి అనమాట. జగత్ప్రసిద్ధి మా పచ్చే పార్శ్వనాథ స్వామి మూర్తి జగత్ప్రసిద్ధి. దీనికి వచ్చి ప్రభావళి సమేతము పచ్చరంగు అనమాట. చూసేదానికి చాలా అద్భుతమైన మూర్తిగా ఉందన్నమాట. ఇది దిగంబర శాఖకు సంబంధించిన దేవాలయం. మా జైన మతంలో శ్వేతాంబర్లు దిగంబర్లోనే ఉన్నారు. శ్వేతాంబర్స్ వచ్చి మా ఈ 24 మంది తీర్థంకరులకు కొలుస్తారు. బట్ వాళ్ళ యొక్క పూజా విధానము ఇదంతా వచ్చి వాళ్ళొచ్చి మూర్తులకి బట్టలు కడతారు, తర్వాత ఆభరణాలు పెడతారు. మాదొచ్చి సర్వసంగ పరిత్యాగానికి పరాకాష్ఠతైన ఈ నగ్నత్వం ఉంటుంది కాబట్టి పురుష విగ్రహాలన్నీ నగ్నంగా ఉంటాయన్నమాట.
0: సరే అండి. అలానే విగ్రహం పైన అంటే శిరస్సు మీద శేషుడు అలానే ఛత్రం కూడా ఉంది కదండి, వాటి గురించి కాస్త వివరిస్తారా శిల్పంలో?
1: ఈ తీర్థంకర్ల విగ్రహాలని ఐడెంటిఫై చేసే ఉద్దేశంతో ఈ 24 మంది తీర్థంకర్లకి 24 చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలను బట్టి మేము ఈ తీర్థంకరులు ఎవరు అనేది మేము కనుక్కోవచ్చు.

0: అట్లా పార్శ్వతీర్థం కరణకి సప్త పని అనమాట. అంటే ఏడు శిరసులు నాగపాము ఉంటే అది వచ్చి పార్శ్వతీర్థంకరుడు, ఐదు శిరస్సులు నాగపాము ఉంటే అది వచ్చి సుపార్శ్వనాస్వామి, మా ఏడో తీర్థంకరుడైన సుపార్శ్వనాస్వామి. అదే జింక చిహ్నం ఉంటే అది శాంతినాథ స్వామి. అలాగే సింహలాంఛనం ఉంటే దట్ ఈస్ వర్ధమాన్ మహావీర్.
1: సరే అండి, మరి ఇక్కడ ఆలయంలో ఎప్పుడెప్పుడు సేవలు జరుగుతుంటాయి, పూజాదికాలు వాటి గురించి?
0: ఇక్కడ ప్రతినిత్యము అభిషేకాలు ఉంటాయి. తర్వాత విశేషంగా పౌర్ణమి రోజు స్వామికి పార్శ్వతీర్థంకరణకి సంబంధించి ప్రతి పౌర్ణమికి ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. తర్వాత ఇక్కడ పద్మావతి అమ్మవారు ఉండేదాని నుండి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ప్రతి శుక్రవారము మాకి బయట రాష్ట్రాల నుండి కూడా భక్తాదులు వచ్చి అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
1: అజిత్ ప్రసాద్ గారు, పెనుగొండలో నెలకొన్నటువంటి పచ్చే పార్శ్వనాథ్ దేవాలయం విశేషాలు, అలానే పెనుగొండ కోటలో ఉన్నటువంటి ఇతర జైన దేవాలయాల గురించి కూడా మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్తే సార్.
2: జైన మతానికి రాజశ్రయం ఉన్న రోజుల్లో జైన మతం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లింది. తదనంతరం వచ్చినటువంటి బౌద్ధ మతం పునరుజ్జీవనం పొందిన హిందూ మత ఆవిర్భావంతో జైన మత అనుయాయులు ప్రాధాన్యత తగ్గినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో సర్వమత సమానత్వాన్ని చాటుతూ అన్ని మతాలు ఆచరణకు నోచుకుంటున్నాయి. జైన మతస్థులు అత్యధికంగా రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నారు.
3: ఋగ్వేదం, విష్ణు పురాణం, భాగవత పురాణాలలో నారాయణావతారంగా ఋషభదేవుడిని కీర్తిస్తారు. చిత్తూరులోని జయస్తంభాలు, గిర్నరా శిల్పాలు, పాట్నాలోని జలమందర, ఒరిస్సాలోని గుహలు, ఉదయగిరి గుహలు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కమలానగర్లోని శ్రీ వసుపుజయస్వామి ఆలయం, పెనుగొండలోని శ్రీ అజిత్నాథ పార్శ్వనాథ ఆలయాలు, రాజమండ్రిలోని శ్రీ శంకేశ్వర్ పార్శ్వనాథ ఆలయాలు జైనమత వికాసానికి నేటికీ సాక్ష్యాలు.
4: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
5: మీరు ఇంతవరకు మన ఆలయాలు శీర్షికన పెనుగొండలో వినకొన్న శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయ విశేషాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత, నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ వారం అతిథి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కె సుధారాణి గారు. పరిచయకర్త రావల సాయి గిరీష్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ వీరంతా కోరుతున్న పాట గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం కోటి.

యా బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: తర్వాత వినండి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపాలెం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట సింహాసనం చిత్రం కోసం పి సుశీల రాజ సీతారాం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వేటూరి చంద్రరామమూర్తి, సంగీతం బప్పిల హరి.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి. బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, పెద్దన్న, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేఖ, ధరణి, దీక్షిత్ రెడ్డి, వెంకటలక్ష్మి, ఉమాదేవి, శ్రీకాంత్, శ్రీహరి, కవిత, గగన్, తనుష్ వీరంతా కోరుతున్న పాట భక్త ప్రహ్లాద చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో తర్వాత వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నుంచి సుధీర్, రజిత, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, మోక్షిత్, నయన, లలిత, మహేష్, రజని, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఇద్దరు ఇద్దరి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెటూరి గీతాన్ని కోరుతున్నారు. సంగీతం రాజ్ కోటి.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, హర్షిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమవిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, వీరంతా కోరుతున్న పాట కొండవీటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం విటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో

0: అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
1: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటినీ కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా.
0: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
1: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అనే దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి ఖనజాల విలువలు ఏమాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే కనీస మద్దతు ధర అనేది మన ప్రభుత్వాలు ఎటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కే మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటకి వెళ్లి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులకు అవ్వచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మనం డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
0: మేడం.

0: వ్యవసాయ ఎగుమతులు పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
1: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు మినువులు కావచ్చు ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
0: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
1: భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతని ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం. ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మనం పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమములు కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోవు జాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట. దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHD అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు దాన్ని కాపాడుకోవటం, అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్ కేవలం మనకి పశువర్ధక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైఫ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్నైనా సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చు అండి.
0: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పశుసంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
1: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి. కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు. రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశువర్ధక శాఖ కానీ మత్స్యకారులకు కూడా అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి

0: పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకుని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మనం ఇదివరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో, ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు, లేదా దాంతో ఇంకొక బలం మందు, దాంతో ఒక కలుపు మందు, ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో, లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం, మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి, అంటే నేచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరు రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్లను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కలను కనుక, అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరి అవ్వచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల, అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఏంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు, బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణ కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తుంది?
0: ఇప్పుడు మన ఆచార్య

0: శ్రీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే, క్షేత్ర స్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో, అంటే మన క్షేత్ర స్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో, ఇంట్రెస్టెడ్, వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్స్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం, ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయటంతో పాటు పరిశీలనలో వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు, డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్, సీడ్ టు హార్వెస్ట్ అనమాట. అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమాన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి ఒక ఎకరం భూమిలో ఒక సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే, ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో, ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ, అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే, సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి సంవత్సరము 2వ సంవత్సరము మన రసాయనాలతో, అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, కాబట్టి దానికి విలువ ఎక్కువ. మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం, నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట ఒక 34-35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా, అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము, ఏదైనా కూడా 1 ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అనమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే, ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా, అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా, ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే, సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం, అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్ళి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చు అంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైన

0: అటువంటి పైరుల మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతా బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యేలోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏదైనా పురుగు మందు పిచికారీ కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి, వాటి నుంచి వేరే రకమైనటువంటివి లైవ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైవ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోళ్ళ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి నేచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్ కు ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరి సమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్ళు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడాని కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి ఆ వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాలు లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొని పడమండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో ఆంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక ఆంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చింది డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే, పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు.

0: ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అన్నది మా ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది మా యూనివర్సిటీ తరఫు నుంచి. వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా. నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె. సుధారాణి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా. నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అంటే అంటే

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ హరివిల్లులో అయితే మనమున్నాం. మరి నేను వినిపించిన పాట అంజలి సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ భాగస్వామ్య చట్టం మనకి అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కరెక్ట్ గా చూసేద్దాం ఎవరు పంపించారో. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి వేణు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమ్మే నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంత జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లలిత మురళి భాను అందరూ కూడా తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆస్టా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పుల్పాటి శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు ఫ్యామిలీ పంపించారు. ఒక్క ఇయర్ ముందుకు అలా వెళ్లారనమాట, ఏం పర్లేదు, డేట్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇంకా పోదిరాజు గారు పంపించారు నసుగుంట నుంచి అట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ రావు గారు పంపించారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వినయ్ గారు కడప నుంచి. వినయ్ ఏంటి వినయ్, నా పేరు మర్చిపోయావు, సరేలే వినయ్, అక్క అంటూ మెసేజ్ చేస్తావు కదా అప్పుడు అప్పుడు అప్పుడు మనం చేద్దాం. నా పేరు మర్చిపోయావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు, నా పేరేంటో నువ్వే కనుక్కొని చెప్పు. నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు కిషోర్ గారు, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే గనక, 1932 సంవత్సరంలో భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చిందన్నమాట. మరి మనందరం కూడా చిన్నప్పటి నుంచి రేడియో వింటూనే ఉంటాం, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాం, అండ్ ఆ తర్వాత మనకి సీడీ ప్లేయర్లు అనేవి వచ్చాయి, గుర్తుందా? మరి తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో, తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. అండ్ ఇందాక 1932లో భారతీయ భాగస్వామ్య చట్టం వచ్చిందని చెప్పాను కదా, అది ఏ రోజో తెలుసా? ఈ రోజే, అది విషయం. తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి. మంచి సాంగ్ ఖుషీ నుంచి

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

సిడి ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను, వచ్చేసాయి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ చేసేసారు ఆల్మోస్ట్. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. శ్యామ్ గారు కల్లూరు నుంచి పంపించారు, నేను అప్పల్ రాజు గారి ఇంటికి వెళ్తున్నాను జీ అంట. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారనమాట, వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడని నుంచి, అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేణు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు నుంచి నాగేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎక్కడ అనేది కూడా పంపించేశారు కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కడప నుంచి వినయ్ గారు పంపించారు, మీరు నాకు అన్ని ఆప్షన్స్ ఇస్తే ఎట్లా? వినయ్ పంపించాడు, వినయ్ ఇన్ని ఆప్షన్స్లో కాదు, నువ్వే కనుక్కుని నాకే ఆన్సర్ చేయి, నేను ఎవరు అనేది. ఆన్సర్ అయితే ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయావు, వెనక్కి రావాలి, అది విషయం. నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ, మీరైతే ఏకంగా 7 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి పంపించారు సాయి శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అలానే అలానే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ సతీ భార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ లాస్ట్లో చెప్తా ఈ విషయాన్ని, అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇవాళ అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ కామకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పంపించారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుస్తుంది అంటున్నారు, 1వ తేదీకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయంట కదా, నాకు కూడా అదే అనిపించింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా, అండ్ ఈ రోజే విడుదల చేశారు అంటూ పంపించారు ఎవరు, బెంగళూరు నుంచి మోహిత్ రావు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు అధోని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, మీకు కూడా గుడ్ మార్నింగ్, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఓకే పర్వాలేదులేండి. నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, ఈ రోజు క్వశ్చన్స్ అన్ని ఈ రోజు స్పెషల్ అనమాట అంటున్నారు, అంతే కదా, అంతే మరి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు అనంతపూర్ నుంచి అనురాధ గారు, అండ్ జాన్సన్ గారు కాదు జోస్న గారు, అరుణ గారు అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వలీ ఫాతిమా గారు, మస్తాన్ గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సేమ్ డేనా, ఏం చేయండి, పైనదైతే కరెక్ట్ ఆన్సర్ అయ్యండి, నాగేంద్ర గారు గుంటూరు నుంచి, అండ్ చందన కదా మీరు అంటూ పంపించారు వినయ్, అది కరెక్ట్ కనుక్కున్నాం మొత్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ రోజో తెలుసా? ఈ రోజు. అది కూడా ఎప్పుడు అని అంటే 1982లో. సో అదనమాట ఆన్సర్, 1982 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మందికి అర్థమైపోయింది ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు స్పెషలే అని. మరి ఈ రోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, అది ఈ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను. మనకి బాల్య వివాహ చట్టం అనేది ఒక చట్టం ఉంది, తెలిసిందే కదా. మరి అందులో వివాహానికి సంబంధించి కనీస వయసు మగవాళ్ళకైతే 21, ఆడవాళ్ళకైతే 18 అని చెప్పి పెంచబడింది ఏ సంవత్సరంలో? మన బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరం, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా పెంచబడింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. దీంతో పాటు ఇవాల్టి హర్విల్లులో పాటల్లో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అది ఎవరన్నా కనబడతారేమో, ఈలోపు కన్వర్ట్ చేసేయండి ఈ ఆన్సర్తో పాటు, షేర్ చేసేయండి.

కనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో దుమ్ము దులిపేస్తాడో.

ఎస్, మన హర్ వేలులో బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరంగా, ఆడవారికి 18 సంవత్సరంగా మార్చబడింది ఏ సంవత్సరంలో? అంటే ఆ ఇయర్స్ 21 ఇయర్స్ అయితే మేల్, 18 ఇయర్స్ అయితే ఫీమేల్, అలా పెంచింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం. వినయ్ కడప నుంచి పంపించేశాడు కరెక్ట్ ఆన్సర్ ని. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, ఇమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. సో ఈ ఇయర్ అయితే కాదు. అండ్ 2006 ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కల్లూరు నుంచి శ్యామ్ గారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మల్లికార్జున గారు కేశవనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే 55 కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. టైం తక్కువ ఉందండి. అండ్ అలాగే నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆన్సర్ ఇది కాదు జానకి గారు. అండ్ అలాగే భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కవిత గారు ఫ్యామిలీ పంపించారు, ఇయర్ అయితే అది కాదు. ఓకే, ఇది కూడా కాదు. రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్రియేషన్ అదరింది చంద్రమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి పంపించారు. 1929 కాదు, ఇంకొంచెం ముందుకు వచ్చేయాలి మనం యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు నసుగుంట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబిక గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భానుచందర్ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన మేడం అంటూ శ్రావశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వినయ్? వాళ్ళందరూ మగ ఆర్టిస్ట్ కదా. సో నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 2006 కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ వెంకటాచారి గారు పంపించారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఆన్సర్ అయితే లేదు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మన బాల్య వివాహ చట్టంలో మగవాళ్ళకి 21 సంవత్సరంగా, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా ఉండాలి కనీస వయసు అనేది. మార్చింది ఏ సంవత్సరంలో అని అంటే 1978లో అనమాట. అది కూడా ఈ సవరణ ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజే జరిగింది. చూసారా ఈ రోజు కొన్న స్పెషాలిటీస్ ఏంటో? తొలి సీడీ ప్లేయర్ లాంచ్ అయింది, ఇలాగా ఏజ్ అనేది పెంచారు బాల్య వివాహ చట్టంలో, భాగస్వామి చట్టం అమల్లోకి వచ్చింది, పాండిచేరి పుదుచేరిగా మారింది. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. మరి అది మన ప్రోగ్రామ్ అయితే హర్వీలు. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖ

ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో భాగస్వామ్యం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతాహి సేవా 2026లో భాగంగా నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో మంత్రి సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణ పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఏక్ దిన్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యకర భారత్లో యువత

అవగాహన హెల్త్ వాక్ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీ రాజమహేంద్రవరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జనసందోహం మధ్య జీనుగుల వారి వీధి నుంచి గుడివద్దకు తీసుకొచ్చారు. ప్రతి ఏటా వినాయక చవితి తర్వాత 3వ బుధ గురు శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వృత్తి రాజీ సమత. ఎస్, మరి సమయం చూసుకుంటే 11:15 అయితే కావస్తుందన్నమాట. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక చిన్న విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని బంధాలకు అసలు సబ్స్టిట్యూట్ అనేది ఉండదు కదా. అంటే తల్లిదండ్రులకు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్యలకు, అలాగే అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు. సో ఇవన్నీ కూడా మన జీవితానికి బలాన్ని ఇచ్చేటువంటి బంధాలు. మన చుట్టూ ఉన్న మన జీవితానికి ఇలా బలం ఇచ్చేటువంటి ఈ బంధాల్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అయితే ప్రపంచం ఎంత మారిపోయినా కూడా కుటుంబం అనేటువంటి భావన మాత్రం మనకు ఎప్పటికీ ప్రత్యేకమే. అండ్ మరి ఇప్పుడైతే పితృపక్షాలు రన్ అవుతున్నాయి కదా. సో మరి ఈ సందర్భంగా వాటికి రిలేటెడ్ గా సినిమాల కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. కానీ ఇలా పితృపక్షాల్లో మనం పూర్వీకుల్ని స్మరించుకుంటాం కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. అలాగే మన ముందు తరాల్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం అనేది సాంప్రదాయకంగా ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా ఒక కుటుంబంలో పెద్దల విలువ ఏంటి, వాళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అనేటువంటి చక్కటి విషయాన్ని కూడా కొన్ని తెలుగు సినిమాలు మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంటాయి అనమాట. మరి అలాంటి సినిమాలు అయితే మనం ఈ రోజు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం వాటి గురించి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏంజలా అన్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ నాకు చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎంనే వింటాను.

సో మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మరి ఇలాంటి అంటే పెద్ద ఇంపార్టెన్స్ ని మన ఫ్యామిలీ లైఫ్ లో పెద్దలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని చెప్పేటువంటి సినిమాల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా శతమానం భవతి అనమాట. సో మరి ఆ సినిమాలో సాంగ్ అయితే వినే ముందు ఈ కథ విషయానికి వచ్చేద్దాం. మరి ఈ కథలో మనకి రాఘవరాజు జానకమ్మ అనేటువంటి దంపతుల్ని మనకు చూపిస్తారు కదా, వాళ్ల పిల్లలు మనవాళ్లతో కూడినటువంటి చక్కటి కుటుంబ బంధాలు ఎంతో విలువైనదిగా చూపిస్తుంటారు. అయితే విదేశాల్లో స్థిరపడినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి దూరం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుంది. మన తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి అసలైన పెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? కొంత సమయం వాళ్లతో గడపడం, అలాగే వాళ్లతో చక్కగా ఆప్యాయంగా మాట్లాడడం. సో ఇవి చాలు అని మనకైతే చూపిస్తుంది ఈ సినిమా. మరి శతమానం భవతి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయండి. మరి మరిన్ని సినిమాల గురించి మాట్లాడుకునే ముందు

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కుటుంబ బంధాల గురించి అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా కూడా ఒక చక్కటి మెసేజ్ అయితే మనకిస్తుంది అనమాట. వివాహం చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్దల పాత్ర, అలాగే పాత కొత్త ఆలోచనల మధ్య తేడా, ఇలాంటి అంశాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబ బంధాల కలయిక అని కూడా ఒక చక్కటి సందేశాన్ని మనకైతే ఈ సినిమా ఇస్తుంది. అండ్ అంతేకాదు, రెండు కుటుంబాల మధ్య ఉండేటువంటి బంధాన్ని ఈ పెళ్లి అనేది ఇంకా చక్కగా బలపరుస్తుంది అని చెప్తుంది. అలాగే మన సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, పెళ్ళో ఎన్నో చేస్తారు కదా, జీలకర్ర బెల్లం పెడతారు అండ్ తలంబ్రాలు పోయిస్తారు, వరుడి కాళ్లను కన్యాదాత మరి కడుగుతారు, మరి ఇలాగా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి కదా, మరి వాటి వెనక ఉన్నటువంటి కుటుంబ అనుభవాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఎవరు చెప్పండి, మన పెద్దలే కదా. మరి అలా ఆ పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం మరి పెద్దల విలువని చెప్పేటువంటి అలాగే కుటుంబ బంధాల యొక్క విలువని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఎంత మంచి వాడవరా, సో ఈ చిత్రంలో కూడా కుటుంబం మనకి ఎలా ఉండాలి, అలాగే మానవ సంబంధాలు, ఆప్యాయతలు, సో వీటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మనకి అసలు ఒక కుటుంబం ఎంత ఇంపార్టెంట్, అలాగే మానవ సంబంధాలు ఎలా అంతరించిపోతున్నాయి, అలాగే ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనకి ఈ సినిమా తెలియజేస్తుంది. అయితే బంధం అంటే కేవలం మనకి రక్త సంబంధాలే అనుకుంటాం కదా, కానీ మనం చూపించేటువంటి ప్రేమ శ్రద్ధ వల్ల కూడా ఇలాంటి బంధాలు ఎన్నో, రక్త సంబంధం లేకపోయినా కూడా మనమైతే ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మోటివ్ ని మనకు అందిస్తుంది ఎంత మంచి వాడవరా సినిమా. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఈ సినిమాలో కూడా అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు, అలాగే కుటుంబం, అలాగే ఇంటి ఆప్యాయత, ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను మనకైతే ఈ సినిమాలు చూపిస్తారు. అండ్ ఇక్కడ కుటుంబం అంటే పెద్ద ఇల్లు మాత్రమే కాదండి, అందులో ఉండేటువంటి మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ చివరికి బంధం నిలబడటమే ముఖ్యమైనటువంటి భావన ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అండ్ కుటుంబంలో మనస్పర్ధలు రావడం అనేది చాలా సహజం, కానీ మనుషులు విడిపోకుండా చూసుకోవడమే అసలైన కుటుంబం యొక్క విలువ అనేటువంటి చక్కని మోటివ్ ని మనకి ఈ సినిమా అందిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమాధానం. మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ విలువల గురించి, అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా కుటుంబ సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఇవాళ రేపు చాలా మంది యువతరం ఏమనుకుంటున్నారు, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది, పేరెంట్స్ పర్మిషన్ కూడా అవసరం లేదు అనేటువంటి థాట్ లో ఉంటున్నారు. కానీ కుటుంబ బంధాల్లో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక రిలేషన్ లోకి వెళుతున్నాము అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకి ఉండాలి, వాళ్ళకు కూడా ఇష్టపడే ఆ చక్కగా ఈ పెళ్లి కానివ్వండి ఇవన్నీ జరిపించాలి అనేటువంటి ఒక మంచి మోటివ్ ని మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి సినిమా నేను శైలజ. అండ్ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటువంటి భావోద్వేగమైన అనుబంధం గురించి ఈ సినిమా ప్రస్తావిస్తుంది. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ల ప్రపంచం మారిపోతుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లలు ఎప్పటికీ అలా పిల్లలుగానే కనిపిస్తుంటారు. సో అందువల్ల ఒక్కొక్కసారి వాళ్లు చేసేటువంటి పనులు కానివ్వండి, వాళ్ల బిహేవియర్ అనేది మనకి అర్థం కాకపోయినా దాని వెనక ఉన్న మోటివ్ మాత్రం ఖచ్చితంగా మన మీద ఉన్నటువంటి ప్రేమే అని చూపిస్తుంది ఈ సినిమా. సో ఆస్తి, సాంప్రదాయాలు, కుటుంబ కథలు, వాళ్లు నేర్పినటువంటి విలువలు, అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను గౌరవించడం చాలా చాలా ముఖ్యం. మనం కుటుంబం యొక్క పుస్తక చరిత్రలో అంటే చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ పెద్దల జ్ఞాపకాల్లో మన కుటుంబంలో ఏం జరుగుతుంది, తరతరాలుగా ఎలా ఉండేవారు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే చాలు మన తరతరాల గురించి, ఇంకా తరతరాల గురించి చక్కగా చెప్పేస్తారనమాట. సో అలాంటి వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మనం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకైతే ఈ సినిమాల ద్వారా గుర్తు చేస్తాయన్నమాట. సో ఇది వాళ్ళకి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వినయ విధేయ రామా నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: Mr. Modi has said safeguarding forests and wildlife is essential for maintaining nature's balance and securing a valuable legacy for future generations. In his message on the occasion of Wildlife Week 2026, Mr. Modi urged citizens to contribute towards protecting wildlife and their habitats. The Prime Minister highlighted India's achievements in wildlife conservation over the past decade, citing the success of Project Cheetah. He also highlighted India's role in promoting global cooperation for big cat conservation through the International Big Cat Alliance. The nationwide Ek Din Ek Ghanta Ek Saath cleanliness drive is being conducted as part of the Swachhata Hi Seva 2026 campaign. The objective of the campaign is to ensure cleanliness, improve sanitation and create awareness about hygiene and proper waste disposal among the general public. Several union ministers, chief ministers and senior officials are participating in the cleanliness drive across the country. The Swachhata Hi Seva 2026 campaign, which began on the 17th of last month, will be observed to the 17th of October. The theme of this year's campaign is Swachhata Mein Sehbhag, Swachh Bharat Vikasit Bharat, underlines the role of collective participation and shared responsibility in advancing the vision of a Swachh and Vikasit Bharat. The Ministry of Mines will launch the auction of offshore mineral blocks today. The ministry said this marks an important step towards unlocking India's offshore mineral potential and strengthening the country's long-term mineral resource security. The auction comprises two offshore mineral blocks in the Andaman Sea region, which will be offered for grant of composite license. Saudi authorities have arrested an Omani co-pilot after he stabbed the captain and attempted to crash a Fly Dubai flight travelling from Dubai to Tel Aviv in Israel. The Omani co-pilot stabbed the captain and caused the aircraft to plunge roughly 17,400 feet in under 2 minutes yesterday. However, passengers and crew members, including off-duty personnel, breached the cockpit, subdued the attacker and helped stabilise the plane. The flight was diverted and landed safely at Tabuk Regional Airport in northwestern Saudi Arabia. Prime Minister Narendra Modi, US President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu hailed Captain Smith Machar as a hero for fighting off a knife attack from the Omani co-pilot and saving the lives of 174 people on board. India began Day 12 of the Asian Games 2026 with hopes of adding more medals to their tally today. With several key events lined up across disciplines, India bagged their first sailing medal of the Games as Bano Francis and Prince Kurisinghal Noble claimed silver in the men's skiff event, finishing just behind China. And with that, we end this news bulletin.
1: Edmund Hiller, అలాగే నేపాల్కు చెందిన షెర్పా తెన్సింగ్ నార్గే మొదటిసారిగా దీనిని విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అలాగే మన భారతీయులైనటువంటి అవతార్ సింగ్ చీమా ఈయన 1965లో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొదటి భారతీయ పురుషుడుగా, అలాగే బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా 1984లో, అలాగే మాలవత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచపు అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిందన్నమాట. అండ్ అలాగే ఎవరెస్ట్కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కడం అనేది అంత సులువైందేం కాదు. ఇక్కడ ఉండేటువంటి -డిగ్రీల చలి, గడ్డగట్టేటువంటి గాలులు, అలాగే భూమికి చెప్పాను కదా 8,000 పైనే ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో ఇలాంటి డెత్ జోన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళలో దాదాపుగా 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం. సో ఇది మరి మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించినటువంటి విషయం. మరి ఎవరెస్ట్ గురించి విన్నప్పుడు ఎవరెస్ట్ కి సంబంధించిన పాట కూడా వినేసేయాలి కదా. సో పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్టే ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అంటూ కలిసిందా నా చిత్రం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.

0: అట్టా చెప్పు మరి.
1: నిర్మా అశుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ప్లేసెస్ గురించి, ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి ప్రదేశాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ బైకాల్, సో ఈ లేక్ 1642 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత లోతైన సరస్సు, బైకాల్ సరస్సు. అంతేకాదు మంచినీటి పరిమాణం పరంగా కూడా ఇదే ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు అన్నమాట. అండ్ ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే మౌనాకియా అనేటువంటి వాల్కెనో గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి. సో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవుల్లో ఉన్నటువంటి ఒక డార్మెంట్ అగ్నిపర్వతం అన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బేస్ సముద్ర గర్భమే. అంటే సముద్ర గర్భం నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ గురించి, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది సముద్ర మట్టం నుంచి కొలిస్తే ఇది హైయెస్ట్ ఎత్తున్నటువంటి పర్వతం కదా. కానీ ఒకవేళ ప్రపంచంలో సముద్రం లోతు నుంచి కూడా మనం కనుక కొలిచినట్లయితే ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది మౌనాకియా అన్నమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్కి సంబంధించినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో 4205 మీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైకి కనిపిస్తుంది. అంటే మిగిలిన 10205 మీటర్లు కూడా మనకి సముద్ర మట్టం లోపల ఉంటుందన్నమాట. అంటే ఇంత భారీ భాగం సముద్రం కింద ఉండి పైకి చూడడానికేమో ఇది ఒక అగ్నిపర్వతం లాగా, అండ్ అలాగే పెద్ద పర్వతం లాగా ఇలా మనకు కనిపిస్తూ వరల్డ్ వండర్ అయితే సృష్టించేసింది మౌనాకియా. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
2: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసి కా ఇస్ సంస్థ పర హై. 100 వర్ష్ కి ఇస్ యాత్రా మే పీడియాం బదలి, సర్కారే బదలి, లేకిన్ యూపీఎస్సీ పర్ భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర్ స్మారక డాక్ టికట్ ఔర్ సిక్కా జారీ కియా గయా హై. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా

0: संकलन भी जारी हुआ है।
1: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాలా బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి, కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
0: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

FM 101.3.

మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రికార్డులను సొంతం చేసుకునేటువంటి కొన్ని ప్రదేశాల గురించి. అలాగే ఈక్వెడార్ లోని మౌంట్ చింబోరాజు, సో ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా 6270 మీటర్లు మాత్రమే. అయితే భూమి గుండ్రంగా కాకుండా భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది. సో ఈక్వేటర్ కు దగ్గరగా ఉండడం వల్ల భూమి కేంద్రం నుంచి దాని శిఖరం అత్యంత దూరంలో ఉంటూ మనకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ఉన్నటువంటి ఈ డెడ్ సీ సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ఉంది. అత్యధిక ఉపదనం కారణంగా సాధారణ సముద్రం కంటే ఇందులో మనిషి తేలడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. సో అలా డెడ్ సీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మునిగిపోవడం, నీళ్ళంటే భయం, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, సో వాళ్ళు చక్కగా ఈ డెడ్ సీలో అయితే ఈత కొట్టచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా ఇందులో మునగలేం కాబట్టి. అండ్ అలాగే ఇలాంటి ఇంకా ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా సుమారు వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ప్లేసెస్ గురించి. మరి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా కదా. మరి అలా తాజ్ మహల్ చరిత్ర గురించి చూసుకుంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ ను కట్టించారనమాట. 1931లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది పూర్తిగా తెల్లటి అద్భుతమైన మార్బుల్ తో కట్టబడింది. అలా యమునా నది తీరాన ఉండేటువంటి ఈ కట్టడాన్ని వెన్నెల రాత్రిలో మెరుస్తూ అలా చూస్తే మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులం అవుతాం కదా. సో మరి ఈ ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచ రికార్డ్స్ ఇలా సాధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత పెద్దది అనేటువంటిది కాదండి. అది ఒక ప్రకృతి అద్భుతం. కొన్నిసార్లు మనిషి ఊహకు అందని సృష్టి కూడా అందులో ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది కదా. సో మరి ఇప్పటికి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తాజ్ మహల్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా 64 లక్షల రూపాయలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు.

రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. రెండో విడత ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్దుల ఆరోగ్య సంరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. వృద్దుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. క్రికెట్. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి.

లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై 22.50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ ప్రోగ్రామ్ అండ్ అలాగే మరి వివిధ భారతి ఎఫ్ఎం పై ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అన్నమాట. మనలో చాలా మందికి సైకిల్ తొక్కడం అంటే ఇష్టం కదండి. సో సైకిల్ ని చూడంగానే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అలా సైకిల్ ని పట్టుకొని మరి సైకిల్ తొక్కడం రాని రోజుల్లో ఏం చేసేవాళ్ళం, సైకిల్ ని పట్టుకొని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం, సింగిల్ లెగ్ తో అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్లేవాళ్ళం కదా. తో మరి తర్వాత క్రాస్ లెగ్ లేకపోతే ఇంకా ఎవరన్నా వెనకాల పట్టుకొని కాస్త అలా ట్రై చేస్తూ మొత్తానికైతే సైకిల్ నేర్చేసుకునేవాళ్ళం. ఇంకా సైకిల్ నేర్చుకున్న తర్వాత ఆగుతామా, అలా చక్కర్లు కొట్టేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే ఆ సైకిల్తో ఉన్నటువంటి ఎమోషన్ ని మాత్రం వదులుకోలేం కదండి. అయితే సైకిల్ ప్రయాణాన్ని తోడుగా చేసుకొని ఒక మహిళ ప్రపంచాన్నే చుట్టేసింది అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ఎస్, ఒక్కసారి ఊహించండి, వేల కిలోమీటర్ల దూరం, కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు, శారీరక అలసట, తెలియని రహదారులు, అయినా సరే సైకిల్ ఆపకుండా అలా ముందుకు సాగితే అది సాధారణ సైకిల్ ప్రయాణం కాదు, ప్రపంచాన్నే చుట్టేసినటువంటి సాహస యాత్ర. ఒక సైకిల్ 18,000 మైళ్ల ప్రయాణం, 4 ఖండాలు, 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం. సో ఈవిడ నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి ఈ రోజు మన ధీర ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ షాక్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 18,000 మైళ్ల ప్రయాణాన్ని 4 ఖండాలను 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైకిల్

జర్నలిస్ట్ జెన్నీ గ్రహం నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే తెలుసుకుందాం. సో జెన్నీ 2018 జూన్ 16న జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి బయలుదేరారు. ఆమె ప్రయాణం తూర్పు దిశగా సాగి చివరకు పశ్చిమం వైపు నుంచి మళ్లీ బెర్లిన్కి చేరుకుంది. 2018 అక్టోబర్ 18న ఆమె ప్రయాణం ముగిసింది. అంటే జూన్ 16, 2018 స్టార్ట్ అయినటువంటి ఆవిడ ప్రయాణం అక్టోబర్ 18, 2018 ముగిసిందనమాట. అంటే మొత్తం 124 రోజులు, రోజుకు 10 గంటల 50 నిమిషాల పైనే. సో ఈవిడ ఇలాగా సుమారు 18,000 మైళ్ళు, అంటే మన కిలోమీటర్ల లెక్కన చెప్పాలి అంటే 29,000 కిలోమీటర్లకు పైగా యూరప్, ఏషియా, ఒకానియా, తర్వాత నార్త్ అమెరికా, ఇలా ఇన్ని కంట్రీస్ మీదుగా ఈవిడ సైకిల్ ప్రయాణం అయితే సాగిందనమాట. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు, వివరాలు అయితే మనం తెలుసుకుందాం న్యూస్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: సమయం 1:20 కా వస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన 100ళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా

0: ప్రతిలో మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
1: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీపాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్రా నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు COP 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
1: Akashavani Prantiya Vartalu Vintunnaru. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
3: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.

ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డివేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పీఎం మెమెంటోస్ .gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మా గంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్దుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14 ఐక్యరాజ్య సమితి వృద్దుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్దుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

विविध भारती FM 101.3।

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సో అలా ఒక సైక్లిస్ట్ జెన్నీ గ్రహం నిర్జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో 2018 జూన్ 16 బయలుదేరినటువంటి జెనీ 2018 అక్టోబర్ 18 ప్రయాణాన్ని ముగించారు. 124 రోజులు 10 గంటల 50 నిమిషాలు అంటే సుమారు 18,000 మైళ్లు అంటే 29,000 కిలోమీటర్లకు పైగా ఆవిడ సైకిల్పై ప్రయాణించారు. యూరప్, ఏషియా, ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా మీదుగా ఆవిడ సాగారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలా ఏదన్నా సైకిల్ ప్రయాణం ఇలాగా చేస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక రికార్డ్ సృష్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను చూసుకోవడం, అలాగే మధ్యలో సైకిల్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వెంటనే స్పేర్గా ఇంకొకటి అరేంజ్ చేయడం, వెనకాల తనకి రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ప్రయాణం అన్సపోర్టెడ్, అంటే ఆవిడే తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను స్వయంగా తీసుకెళ్లాలి, ప్రయాణంలో తన సైకిల్ను తనే చూసుకోవాలి, అవసరమైనటువంటి వస్తువులను ఆమె సమకూర్చుకోవాలి. ఇలా ఆవిడ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

0: Jyoti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబూర్.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. 18,000 మైళ్లకు పైగా ప్రయాణం చేసినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం గురించి, ఆవిడ చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈవిడ చేసిన ఈ ప్రయాణంలో ఆవిడకు 25 పంచర్లు, అనేక సార్లు టైర్, చైర్, కేబుల్స్, సీట్స్ ఇలాంటి బైక్ పార్ట్స్ మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందట. అలాగే ఆమె ప్రయాణం ఒక్క దేశంతో ఆగిపోలేదు. జర్మనీలో బయలుదేరి పోలాండ్, తర్వాత లిథువేనియా, లాట్వియా, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే ఇలా అంతా ట్రావెల్ చేసి తిరిగి యూరప్ కు వచ్చి అక్కడ మళ్ళీ పోర్చుగల్ నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీకి ఇలా ఆవిడ ప్రయాణం సాగింది. ఆమె రోజుల్లో 15 గంటల వరకు సైకిల్ తొక్కేవారట. అంతకుముందు మహిళల రికార్డు ఇటలీకి చెందినటువంటి పౌలా గర్నెట్టి పేరిట 144 రోజులుగా ఉండేది. జెన్నీ దానికంటే దాదాపు 20 రోజుల తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసి, అంటే 124 రోజుల్లో ఆవిడ ప్రయాణం చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు. అండ్ అలాగే కొత్త రికార్డును సృష్టించారు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మృగరాజు.

0: Bharti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వది యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 2:33:45 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట మన లిజనర్స్ అందరికి కోసం అనమాట. సో మరి క్వశ్చన్ అయితే బాగా వినేసి మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు కొన్ని కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఇంకేదన్నా పని చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తుంటాం, కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించగానే వెంటనే దాన్ని ఇంకాస్త నైస్గా నాజుగా చేయడానికో, లేకపోతే ఇంకాస్త బాగా బలంగా, ఎలా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ టీచర్ మనల్ని చూస్తున్నారనుకోండి అసలు మనకంతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా కొట్టిన పిండి అన్నట్లుగా రాసేస్తుంటాం కదా. అదే ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేయకపోతే ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలిసేమో అని చుట్టుపక్కల చూస్తుంటాం కదా. సో ఇలాంటి పనులు మానవ నైజం సహజంగా చాలాసార్లు చాలా చోట్ల చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటువంటి ఎఫెక్ట్ని ఏమంటారు, అదే క్వశ్చన్ అనమాట. సో ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటారు. సో సైకాలజీలో దీనికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో మరి ఆ ఎఫెక్ట్ని ఏమంటారు, మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్తో పాటు ఆన్సర్ కూడా జత చేసి పంపించండి, ఓకేనా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
0: 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో మరి ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్ గా మారేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో మరి చూసేద్దాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, చిన్ని గారు బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో వింతైన క్వశ్చన్ తో మరి మన సందడి సందడికి స్వాగతం అంటూ పంపించారు అనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భలే క్వశ్చన్ అడిగారు, భలేగా ఉంది. ఓకే. సో అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట. బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కార్యక్రమ సమర్పకులకు అలాగే సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అలాగే కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి నుండి పంపించారు. అలాగే హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంత పెద్దన్న గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే మాధవి, ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి పంపించారు. కమర్తి శంకర్ గారు రాజల నుంచి హాయ్ అంటున్నారు. అలాగే నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి నరసింహ, యదోజి, సకుబాయ్ గారు సో బాగున్నారా మేడం అంటున్నారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా అంటూ శ్రీ చేబ్రోలు నుండి పంపించారనమాట.

0: ఓకే, ఇనమడుగు కొవ్వూరు మండలం నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా లిజనర్స్ అయితే పంపించారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు తెనాలి నుంచి ప్రియా అండ్ పద్మ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి జయన్న గారు. సో ఓకే. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రియాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. ఓకే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనల్ని చూసి ఏదైనా అనుకుంటారేమో అని మనం ఫీల్ అయిపోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే వెల్కమ్ టు సందడే సందడి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమతాజీ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బి మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసీ మూతుజావలి గారు ఎస్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే పులిపాటి వెంకటేష్ గారు పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు మీరు ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఓకే, మహబూబ్ నగర్ నుండి పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్. ఫోబియా కాదండి. అండ్ అలాగే రంగారెడ్డి శంకర్పల్లి పొదుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు. అండ్ గద్వాల్ నుండి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సునంద గారు అనంతపురం నుండి. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు. ఓకే, అండ్ తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కరరావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి సుబ్రహ్మణ్యం గారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఓకే ఆన్సర్ పంపించారు. అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వర గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి క్వశ్చన్ మరొకసారి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటాము అని అడిగాను అనమాట క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో హాత్రోన్ ఎఫెక్ట్ లేదా అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని అంటారనమాట. అంటే అసలు ఏంటిది అంటే, మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారు లేదా మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని తెలిసినప్పుడు మనం మన ప్రవర్తనను మార్చుకునేటువంటిది. అంటే మామూలుగా పనిచేసే దానికంటే కూడా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా పనిచేస్తుంటారు.

అనమాట. అలాగే అసలు మరి ఈ ఎఫెక్ట్కి పేరు కూడా ఎలా వచ్చిందంటే, 1920-1930 ఆ మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగర సమీపంలో ఉన్నటువంటి హాథోర్న్ వర్క్స్ అనేటువంటి వెస్టర్న్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం అయితే చేశారట. అదేంటి అంటే, ఫ్యాక్టరీలో లైటింగ్ పెంచితే కార్మికుల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇలా లైటింగ్ పెంచినప్పుడు కార్మికుల పనితీరు చాలా మెరుగైందంట. అయితే తర్వాత ఆ లైటింగ్ ని తగ్గించినప్పటికీ కూడా వారి ఉత్పాదకత అనేది అలాగే కొనసాగిందట. సో అలా కొన్ని రోజులు పరిశోధన ముగిసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్ కి వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే, లైటింగ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మన పైన శ్రద్ధ పెడుతుంది అనేటువంటి భావన వారిలో ఉత్సాహాన్ని నింపిందని తేల్చారనమాట. సో అందుకనే క్లాస్ రూమ్ లాంటి టీచర్స్ ఒకవేళ మన వైపే చూస్తున్నారనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోయి బుద్ధిగా స్టూడెంట్స్ చదువుకుంటుంటారు కదా. అలాగే కార్పొరేట్ ఆఫీసులలో కూడా బాస్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అలా రౌండ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే, లేదా సీసీ కెమెరాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఉద్యోగులు కాస్త శ్రద్ధగా పనిచేస్తుంటారు. అండ్ అలాగే ఒకవేళ మనం డైట్ సరిగా చేస్తున్నామా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి డాక్టర్ మనల్ని అడుగుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా క్రమశిక్షణతో రూల్స్ పాటిస్తాం అనమాట. సో దీన్ని హాత్లోన్ ఎఫెక్ట్ అని అంటారు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, అండ్ అలాగే స్పాట్లైట్ ఎఫెక్ట్, సో ఇలా కూడా అంటారనమాట. సో అది మరి సంగతి. అండ్ నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసైనా ఉంటారు, లేదంటే మీరు ఇంకొకళ్ళ మీద స్పాట్లైట్ వేసి ఉంటారు. ఏమంటారు? మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపిస్తాను, మరి ఆ ట్రాక్ వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి మరి.

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏంటి అనేది సరి మరి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమా.

0: వారి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగం, అజరామరమైన స్ఫూర్తి మరియు బోధనలు మనకెల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని, జాతిపిత అడుగుజాడల్లో నడుస్తూ సత్యం మరియు అహింస అనే ఉన్నత సూత్రాలకు మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రాష్టంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా రాష్టంలో ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 4 అక్టోబర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ, కేంద్రం, సీబీఆర్ఐ మధ్య ఒప్పందం జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 76,000 కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని, వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట ఇన్ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియా కృష్ణా జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎన్ఏ స్పాష్ విధానం ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని గణపతి నగరంలో ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజాసేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖకు చెందిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సనవుల్లా పాల్గొని ప్రసంగించారు.

క్రీడలు 2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఫైనల్ కు చేరాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ రెండు జట్లు స్వర్ణ పథకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్ లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం సెన్సెక్స్ 860.37 పాయింట్ల నష్టంతో 71,619.92 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతుంది.

19.92 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎస్, నేను చెప్పానా మామూలుగా ఇంతకు ముందు అంటే మామూలుగా జనరల్ క్వశ్చన్స్ అడిగిన దానికంటే కూడా ఇలా ఒక సాంగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగగానే రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారనమాట. సో హాఫ్ సెంచరీ కొట్టేశాం మనం, చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటో. జయలక్ష్మి దామోదర్ బుక్కాపురం విలేజ్ నుంచి పంపించారనమాట. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు. సో ఓకే అండి, మీకు బాగున్న ప్రశ్నలకే సమాధానం పంపించండి అయితే. ఓకేనా? అండ్ మహమ్మద్ నా జైనుద్దీన్ స్నేహబాను గారు, సో పంపించారు ఆన్సర్. అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, రాజన్ నుంచి జయనగర్ రైట్ ఆన్సర్. కలమందల పాడు నుండి ఖాసీ ముత్తుజావులు గారు కరెక్ట్ ఆన్సర్. శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే పెడన జోగానంద్రకాల నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు కాదండి. అలాగే కౌస్తభ ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎస్ ఆన్సర్ అంటూ పంపించారు సీను గారు. ఐరాల నుంచి వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు గారు కోవెలకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ గారు పంపించారు వెంకటాచలపతి గారు. సో వీరిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, సినిమా పేరైతే గుర్తొచ్చేసింది కదా, అదేనండి. సో నో ప్రాబ్లం, నేనైతే సాంగ్ కూడా ప్లే చేస్తాను మీ అందరి కోసం. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పెద్దపరమ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు మునమ్మ గారు, బట్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా గోనగుండ నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిద్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిద్ భారతి ట్యూన్ చేయి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
6: ఓన్లీ ఆన్ వివిద్ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్ తెనాల నుంచి ఫణి సత్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి ఎస్. అలాగే ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇందాక హాత్రన్ ఎఫెక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మన కుటుంబంలో కూడా, మన పిల్లల విషయంలో, అలాగే నాకు స్కూల్ టైంలో ఆఫీస్ టైంలో జరిగిందని చెప్పారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే సూపర్.

పొలంలో కూలీలు పనిచేస్తుంటే వెనకేదేల్చని చూస్తూ ఉంటారట. సూపర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుండి గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ, జషు, సన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు. భీమునిపాడు నుంచి పంపించారు. మీకు డిఫికల్ట్ అంటారా? ఓకే. అండ్ రామణకోట నుండి దుబాయ్ భాష గారు, అబ్దుల్ మన్నాన్, మొహీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులూరు నుండి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రియాస్ గారు నెల్లూరు నుంచి తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండ్రాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను గారు. అలాగే పెడన జోగానంద రకాల నుండి అప్పల రాజు గారు, ఎస్ మాకు 90s పాటలు అంటే చాలా ఇష్టం, మాకు పండగే కాంటున్నారు. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్, ఈ పాటలో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది, కరెక్ట్ అండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అలాగే కరెక్ట్గా పంపించారు. అండ్ హంబాపురం నుంచి కొప్పు మల్లేష్ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నల్లమ్మ పాపినేపాలెం నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఓకే తెలియదు అంటున్నారు రాఘవేంద్ర గారు. అలాగే రేవతి, రాజశేఖర్ నెల్లూరు నుంచి, వేడాయపాలెం నుంచి కరెక్ట్ గా పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ లిరిక్స్, సో ఆ మ్యూజిక్ ఏ సినిమాలోది అంటే రుద్రవీణ. సో ఈ చిత్రం నుంచి అనమాట. అండ్ కేజే యస్ దాస్ గారు అలాగే చిత్రకారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ మరి ఈ పాటలో మనకైతే కనిపిస్తారు చిరంజీవి గారు అలాగే శోభన గారు.

ఎస్ మరి ఆ సాంగ్ అయితే వినేస్తూ మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అలా మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, అంటే మనకి ఇట్లా రోమాలు లిక్కబొడుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి శారీరక మానసిక అనుభూతిని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారు. సో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక మంచి పాట వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్ గా మనకి ఒళ్ళు గగురు పొడిచినట్టు గూస్ బంప్స్ వస్తాయి కదా. సో దీన్ని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారనమాట. సో మరి దాన్ని ఏమంటారు అనేది మరి మీరు కరెక్ట్ గా గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి ఈ పాట వింటే కూడా మనకి అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా.

0: పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
0: 101.3.

సూపర్ సాంగ్ అయితే వినేశాం కదా. నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిలాంటి అద్భుతమైనటువంటి పాట ఇది అని చెప్పచ్చు. ఈ పాటకి స్వరబ్రహ్మ ఇళయరాజా గారు స్వచ్ఛమైన కర్ణాటక శాస్త్రీయ రాగమైనటువంటి లలిత రాగంలో స్వరపరిచారు. సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఇంత అద్భుతంగా శాస్త్రీయ బద్ధంగా వాడుకోవడం చాలా అరుదు. అలాగే పాట మధ్యలో వచ్చేటువంటి వీణ స్వరాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. అండ్ లెజెండరీ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ప్రతి పదం కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రకృతి అందాలను వర్ణిస్తూనే మానవ జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప తత్వాన్ని అందించారు. సో ఇవన్నీ కూడా శ్రోతలను ఆలోచింపజేస్తాయి. వీటితో పాటు అండ్ వీటికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు చిత్ర గారు తమ స్వరాలతో ఈ పాటకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బాలుగారు పాడినటువంటి కఠినమైనటువంటి ఈ పాట సగటు శ్రోతకు కూడా శాస్త్రీయ సంగీతంపై అమితమైన గౌరవాన్ని ఇష్టాన్ని కలిగిస్తాయి. దీనికి గాను బాలుగారికి జాతీయ అవార్డు కూడా దక్కింది. అండ్ ఈ కథ ఈ పాట యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే ఈ పాట కేవలం ఒక డ్యూయట్ పాటలా కాకుండా ఒక సంగీత విద్వాంసుడి మనోభావాలను అతని అంతర్మథనాన్ని ఆవిష్కరించేలా దర్శకుడు కె బాలచందర్ గారు ఈ పాటను తెరకెక్కించారు. చిరంజీవి గారి క్లాసిక్ నటన శోభన గారి ముద్రలు ఈ పాటను విజువల్ గా కూడా ఒక వండర్ గా మార్చాయి. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్. సంగీత ప్రియుల గుండెల్లో లలిత ప్రియ కమలమై వికసిస్తూనే ఉంటుంది.

ఎస్, మరి ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఇలాంటి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏమంటారు అని అడిగాను కదా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే, అండ్ మరి చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇభరాంపురం నుంచి, సో ఇబ్రహీంపురం ఓకే అండి. అలాగే పెడన జోగానంద్రా కాలనీ నుండి అప్పల రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హేమలత లచ్చి లడ్డు రాజుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇనమడుగు నుండి చేప్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గొనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుండి ఉషారాణి గారు, ఓకే సరేనండి. అండ్ అలాగే సైకం పోతూ నసుగుంట నుంచి పంపించారు, హాయ్ ఓకే హాయ్ అండి. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి గారు పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య గారు పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తరాలపల్లి నుండి చెరిపోతుల బుచ్చే గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సునంద గారు అనంతపురం నుంచి, అలాగే మురారి మహేష్ బేతంచర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

FM 101.3. మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. అండ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ పాటల సెలక్షన్ బాగుందండి, అలాగే మాకు కూడా అలాగే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి మంచి మంచి పాటలు వింటుంటే అంటున్నారు బాలాజీ గారు వనస్థలిపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే హైలైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, దాక్ష దీప్తి, నవీన్, మొబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కరెక్ట్

ఆన్సర్ పంపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఇంకా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు పంపించారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనీయులు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భలే భలే ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొరిపాల నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు, ఓకే. అండ్ అలాగే సంజీవపురం సావిత్రి కాటమ్మయ్య గారు, ఓకే. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి, ఎస్ సారీ అండి చిన్న మిస్టేక్, ఓకే. అండ్ అలాగే ఎస్ పెడన జోగానందకాల నుండి అప్పలరాజు గారు, అది ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట. ఎనీవే సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు. అలాగే బయల్రేక్ ఓకే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముజఫర్నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మున్నా వెంకటరమణారెడ్డి గారు మద్రాసు నుంచి. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరి పొలం నుంచి పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడేపాలెం నుంచి. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో మనం అయితే తెలుసుకుందాం. ఇలా చలి పుట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి సాంగ్ వింటున్నప్పుడు కానీ మనకి అలా వచ్చేటువంటి గూజ్ బంప్స్, సో ఒళ్ళు గగురుపడడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, సో దీన్ని పైలో ఎరెక్షన్ అంటారనమాట. అండ్ అలాగే ఇది ఏంటి అంటే మన చర్మంపై ఉండేటువంటి వెంట్రుకల చివరిలో ఉండేటువంటి చిన్న కండరాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్న చిన్న బొడిపలు ఏర్పడి వెంటనే వెంట్రుకలు ఇలా నిటారుగా నిలబడతాయి అనమాట. సో ఇదంతా కూడా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి చలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే భయం అనిపించిన ఇలాంటి చక్కటి సంగీతం విన్నప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ వెళుతుంది అనమాట. సో అలాగే ఇది మన బాడీని అలర్ట్ చేస్తుంది. సో మనకి అంటే హ్యూమన్ బాడీకి ఇంత పెద్ద దీనివల్ల ఉపయోగం లేకపోయినా కూడా జంతువులకు దీని నుంచి చాలా ఉపయోగం అనమాట. అంటే చలికాలంలో పక్షులు జంతువులు తమ ఈకలను ఇలా పైలో ఎరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే చర్మం చుట్టూ గాలి నిలిచిపోయి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఒక పొరలాగా పనిచేస్తుంది.

అలాగే పిల్లిలో కూడా ఏదైనా భయం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తోకపై వెంట్రుకలు నిక్కపొడుస్తాయి అనమాట. సో దీనివల్ల అది పిల్లి ఎదురుగా ఉన్నటువంటి జంతువు కంటే కూడా కాస్త పెద్ద సైజులో కనిపించడానికి ఆస్కారం ఉంది. అలా భయంకరంగా కనిపించడం వల్ల దాన్ని అది రక్షించుకోగలుగుతుంది అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టూ రోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో డివైడర్ ఉంటుంది, ఒకటి ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళకి, అటు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి, అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఢీకొనకుండా మధ్యలో డివైడర్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒకటే రోడ్డు ఉందనుకోండి, దాంట్లో ఏంటంటే మధ్యలో వాహనాలని దిశలు వేరు చేసే విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం వైట్ కలర్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారు? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రోడ్డు మధ్యలో వాహనాల దిశలను వేరు చేసేటువంటి గీతను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సారీ, ఇందాక యేసుదాస్ గారు అని చెప్పబోయి బాలు గారు అని చెప్పేశాను, సో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా వచ్చేసింది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మరి యేసుదాస్ గారి వాయిస్ లో, చిత్ర గారి వాయిస్ లో మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మరి నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఓకే, శాలిని పాండే. ఓకే క్వశ్చన్, బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే రైట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధపట్టం కడప నుంచి. ఓకే, అండ్ కేదార్ వీరేష్ గారు రాజన్ నుంచి పంపించారు, రమేష్ దుంతి గారు పంపించారు అనంతపురం నుంచి, అలాగే ముద్దుదూర్ నుంచి అనంతనాగ్ త్రివేణి మణి నిఖిల్ మణిదీప పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజన్ నుంచి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్, నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, అలాగే రమేష్ వెంకటాచలపతి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ముజఫర్ గారు కర్నూలు నుంచి, దేవేంద్ర గారు పంపించారు. సో మీరు స్టూడియోలో ఉంటే రేడియో నుంచి దూరంగా అస్సలు వెళ్ళాలనిపించదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుండి మస్తాన్ వలీ గారు, ఫాతిమా, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం పెద్దవడుగురు నుంచి కుమారి లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కలముంద్రపాడు నుండి కాశీ ముత్తుచేవల్ గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. తాతారావు గారు కానూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఝాన్సీ గారు బెంగళూరు నుంచి. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే

పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ క్వశ్చన్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పాత వింటూ ఆన్సర్ సెండ్ చేయడం మర్చిపోయా అంటున్నారు. ఓకే, కరెక్ట్ గా పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ఓ సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న తిరుపతి నుంచి శ్యామ్ల ప్రకాష్ గారు. అండ్ అలాగే పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. ఓకేనండి, సో ఎస్, సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ గారు మనస్తల్లిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చింతల శంకర్ గారు అనంతపురం నుంచి, పెడన జోగానంద్రకం నుండి అప్పలరాజు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రశ్నలతో విలువైన సమాచారంతో సందడి సందడిని కొత్త పుంతలు తోకిస్తున్న మీ కార్యక్రమం అభినందనీయమంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సో కదిలే కాలమ్మ కాసేపు ఆగవమ్మ, ఈ పాట నాకు మనసుకు నచ్చిన పాట. అండ్ ఇలాంటి పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సో అలా హాఫ్ సెంచరీ మెసేజెస్ కొట్టించేసి ప్రోగ్రామ్ హైలైట్ చేశారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థాపురం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఆ లైన్ రోడ్ యొక్క దిశలను వేరు చేసేటువంటి గీత కాబట్టి, సో దాన్ని సెంటర్ లైన్ అని అంటారు అనమాట. సో సెంటర్ లైన్ అంటారు, లేకపోతే గైడింగ్ లైన్, సో ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారు. అండ్ ఇది ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ మరొక సూపర్ సాంగ్తో మరి మన ప్రోగ్రామ్ అయితే ఇదే హైలో ఎండ్ చేద్దాం. అండ్ అలాగే కొత్త ప్రశ్నల ద్వారా కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం మీ ప్రోగ్రామ్ ద్వారా అంటున్నారు బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం ఈ చిత్రం నుంచి మరి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాష్ట న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో ఈ రోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూడేరు మండలం ఎంఎంహల్లి వద్ద 6.60 కోట్లతో వంతెన, 4.50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం నేతృత్వంలో ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ది సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనన మరణ నమోదులు ఇకపై పక్కాగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నిర్ణీత 21 రోజుల గడువులోగా వివరాలు సమర్పించేవారికి ధృవపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. జననం మరణం సంభవించిన తేదీ నుంచి సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్లలోపు నమోదులకు సమాచారం అందించిన సందర్భాల్లో జిల్లా మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు 10 లక్షల రూపాయల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఈరోజు అందజేశారు. పత్తికొండ పట్టడంతో పాటు మండల పరిధిలోని నలకదొడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శాంబాబు ఈరోజు ప్రారంభించారు. విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు వనంగుళ్లలో సంప్రదాయబద్దంగా పందిరాట మహోత్సవం ఈరోజు నిర్వహించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565 బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పాక్పై భారత్ ఇప్పటి వరకు వరుసగా 21 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. సమయం చూసుకుంటే 4:05 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే కోదండ రామిరెడ్డి గారు. సో ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్ కల్ క్లాసిక్ మెలో డ్రామా
0: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
1: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 సినిమా కబుర్లు
4: నా పాట చూడు నా పాట చూడు నా

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: విండో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనం అవుతున్నాం. అండ్ అలాగే ఈ రోజు మనం వింటున్నాం 1 ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అన్నమాట. సో కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయ.

0: సమాచారం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పెనెల అండ్ అలాగే ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

0: ఇంటినారో వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది అన్నమాట. సో మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ నేను పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడతాను, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. మీరు వర్కింగ్ పేరెంట్సా? అయితే పిల్లల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా కానీ కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి వస్తారు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కావాలి. ఇంకా దానికి తోడు ఈ మొబైల్ అడిక్షన్ ఒకటి, రీల్స్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారా? వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లలలో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే, పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండేలా ట్రై చేయండి. చాలామందికి కుదరకపోవచ్చు, బట్ ఇఫ్ యు క్యాన్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అడ్వైస్ అండ్ చిల్డ్రన్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేయండి. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కి తీసుకెళ్లడం మంచిది. డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లోని పిల్లలు పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అట్ ద సేమ్ టైం వాటి యాక్సెస్ తల్లిదండ్రులు ఇద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. అట్ ది సేమ్ టైం యాజ్ అ కాన్సిక్వెన్స్, తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీకెండ్స్లో టైం ఉన్నప్పుడు, హాలిడేస్లో, మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. అండ్ యాట్ ద వీకెండ్స్ వారికి కేటాయించండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైన హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆర్డర్ చేయండి. వారికి ఇష్టమైన పనులు, వంటలు చేసి పెట్టండి. పిక్నిక్కి, పార్క్కి, మూవీకి తీసుకెళ్ళండి. ఫస్ట్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏంటంటే ఒక అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు. ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో. పిల్లల్ని వదిలేసి మేమేమన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని చూసుకునే టైంలో ద బెస్ట్ టైం ఆఫ్ దేర్ లైఫ్ లేకుండా పోతున్నామా అని ఒకటి ఉంటుంది. అలాగని ఏదైనా కానీ జాబ్ వదిలేసి కంప్లీట్గా పిల్లల్ని చూసుకుంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ దిర్ ఓన్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికే బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు వర్క్. తొందరపాటు

నిర్ణయాలు తీసుకోకండి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూసుకోండి, ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ వెతుక్కోండి. వీలైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు వదలండి, ఒక నానీని పెట్టుకోండి, ట్రస్ట్ వర్తి పీపుల్ దగ్గర వాళ్ళని పెట్టేలా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణంగా ఉండటానికి జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాం, నిజమే. అయితే వాస్తవం ఏమిటంటే, ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. తల్లిదండ్రుల పెంపకంలో లేదా మీ పనిలో మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అని అన్నిట్లో సక్సెస్ అనుకుంటే అది ఒక్కోసారి కాకపోవచ్చు. మీరు చేయాల్సిందంతా మిమ్మల్ని మీరు ఒక హ్యూమన్ బీయింగ్లా చూసుకోండి, ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్లా మాత్రం కాదు. మీరు అవాస్తవాన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ దాని బారిన పడకుండా ఉంటారు. బీ రియలిస్టిక్ అబౌట్ వాట్ యు ఆర్. మీ ఆశలు ఏంటి, ఆశయాలు ఏంటి, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. పరిపూర్ణ పని జీవిత సమతుల్యత ప్రతిరోజు సాధించబడదు. కాబట్టి ప్రతి పని దినంలోనూ మీ హృదయం కోరుకునే ప్రతి దాన్ని చేయడానికి మీకు అవకాశం ఉండదు. డోంట్ ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అదర్స్ అండ్ యువర్స్. ఒక్కోసారి వస్తాయి, పోతాయి. కాబట్టి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, సహాయం కావాలంటే అడగండి. మీ పార్ట్నర్ని అడగచ్చు, ఎందుకు ఒక్కోసారి మీ పిల్లల్ని కూడా మీరు చిన్న చిన్న హెల్ప్స్ అడగచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరండి. ఇలా ఒక్కరే తమపై అన్నీ వేసుకొని మీరు ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు, అమ్మో అడిగితే ఏమనుకుంటారు అని. అది అడిగితే కదా తెలిసేది. ఆ రిస్క్స్ ఏంటో మీకు తెలుసు, ఎవరిని అడగొద్దో మీకు తెలుసు. మీ క్లోజ్ వాళ్ళనైతే అడిగి చూడొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం పడ్డప్పుడు ఆ హెల్ప్ మీరు చేయండి. చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్తో షేర్ చేసుకోండి, మీ పార్ట్నర్కి చెప్పండి వాటిని కంప్లీట్ చేసేలా. మీ ప్రాజెక్ట్లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మీ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఏదన్నా అడ్వైజ్ అయితే ట్రస్ట్ వర్తి వెల్ విషర్స్ దగ్గర మీరు వాటి ప్రస్తావన తీసుకొచ్చి డిసిషన్ మేకింగ్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మక చిట్కాల కోసం మనం క్యాలెండర్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటైజ్డ్ ఫామ్లో ఎన్నో యాప్స్, క్యాలెండర్స్ వచ్చేసాయి, ప్లానర్స్ వచ్చేసాయి, జర్నలింగ్ వచ్చేసింది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని లైఫ్ని ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులతో, సిబ్లింగ్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో అందరూ కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకు సోషల్ మీడియా ఉండనే ఉండింది. ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండకపోవడానికి ఏంటంటే మనకు వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుడే. మంచి మెసేజెస్ పెట్టండి వాళ్ళకి, ఏదైనా ఒక టైం చూసుకొని ట్రై టు కాల్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్ పర్సనలీ. ప్రతిరోజు లేదా వీకెండ్లో అందరినీ కలవడం కుదరకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ మెసేజ్, యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ పర్సనల్ మెసేజ్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ మేక్ అ కాల్ టు దెమ్. తర్వాత దొరికిన టైంని మనము క్వాలిటీ టైంగా చేసుకొని దాన్ని మనం మన వాళ్లతో స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక్కోసారి చాలా మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడు వస్తారో తెలియదు. మార్నింగ్ రష్లో ఉంటారు, ఈవినింగ్ కాగానే అలసిపోయి వస్తారు. వారు ఆ క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వలేరు. కానీ దొరికిన టైం, మీకు కొద్దిపాటి టైం అయినా కానీ ఫుల్గా క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకొని మీరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోవడం కంటే అలసిపోకుండా ఉండటానికి మంచి మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ డే, మీ వర్క్ అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ మీపై పడదు. అండ్ దీంట్లో మీ పార్ట్నర్ని చేర్చుకోండి, చేర్చుకొని విధులు అప్పగించుకోండి. మీరేం చేయగలరు, వాళ్ళు ఏం చేయగలరు, ఎవరి కెపాసిటీ ఎంత అని. మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే మీరు మీ బాస్తో మాట్లాడొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ అ మీ టైం, మీ పర్సనల్ టైం కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి రిఫ్రెష్డ్, యూ విల్ బి రీజువినేటెడ్ అండ్ యూ విల్ బౌన్స్ బ్యాక్ టు లైఫ్ విత్ రెసిలియన్స్. మీ టైం అనేది పెట్టుకోండి, పర్సనల్ స్పేస్ పెట్టుకోండి, పర్సనల్ టైం పెట్టుకోండి, ఇంప్రూవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోవాలనుకుంటే బాగుపరచుకోండి. ఫర్ వర్కింగ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. విత్ దిస్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
call or message us on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:01 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ సినిమా పాటలు. బాలగోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి

మీరు వింటున్న పాట చామంతి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: అంకురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం హంసలేఖ.

0: మీరు విన్న పాట అహనా బెల్లంట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సీతారామ శాస్త్రి గీతం విన్నారు.
1: వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి.

0: ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: విరజాజి పూల గంధమంటి అందమంతనిదిరా
1: సాయంకాలం సాగర తీరం సాయంకాలం సాగర తీరం.
2: బహుదూరపు బాటసారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం, కోపం రావటం సర్వసాధారణం, కానీ ఈ కోపాన్ని మనం వేటి మీద ప్రదర్శిస్తాం, కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనే సమాధానాలు మన శ్రోతల ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు అండి.
0: ఇంకొకసారి చెప్పరా?
1: నాగమణి అండి.
0: నాగమణి గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఈ వారం అంశం తెలుసు కదా మనకు?
1: జస్ట్ ఇప్పుడే చెప్తారు కదా.
0: అవునవును అవును. మరి మీరు ఎలా కోపం వచ్చినప్పుడు ఏం వేటి మీద చూపిస్తుంటారు, వాటిని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు, మరి శ్రోతలతో పంచుకుంటారా?
1: ఒకప్పుడు అయితే చూపించేదాన్ని మేడం, కోపం ఎక్కువ వచ్చింది అనుకో టెంపుల్కి వెళ్ళిపోతాను అనమాట, కాసేపు కూర్చొని వచ్చేస్తాను.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే,
1: కోపం వచ్చింది అనుకో అంటే పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, కోపం అంత తొందరగా రాదు. ఓకే, ఎప్పుడన్నా వచ్చింది అనుకోండి, ఏదన్నా ఒక కార్నర్ చూస్ చేసుకుంటాను అనమాట, అది తల తల మెరిచిపోయేలాగా చేసేస్తా, ఆ కోపం అంతా అనమాట.
0: ఓకే,
1: కోపం తగ్గిపోతుంది, ప్లస్ నా కార్నర్ అనేది క్లీన్ గా ఇదైతుంది కదా.
0: ఓకే,
1: కోపం అనేది ఇలా యూజ్ చేసుకుంటాను అనమాట నేను.
0: చాలా మంచి ఐడియా చెప్పారండి.
1: నిజం మేడం, ఏదన్నా కానీ అంటే ఎవరన్నా ఏమన్నా అన్నారు, ఏదన్నా సంథింగ్ ప్రాబ్లం అనుకోండి, అది మైండ్ లో ఉంది అనుకోండి, మనమని డిస్టర్బ్ చేస్తుంది, మన ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతారు దానివల్ల.
0: అవును అవును.
1: అందుకనేసి నేను అంటే ఎక్కువ నేను డివోషనల్ గా ఎక్కువ ఇది ఉంటాను అనమాట.
0: టెంపుల్కి వెళ్ళిపోవడం
1: అంటే టెంపుల్కి వెళ్ళిపోతాను, రామాయణం చదువుకోవడం, సుందరకాండ పారాయణం, వీటి వల్ల చాలా వరకు తగ్గిపోయింది కోపం అనేది. ఒకవేళ వచ్చింది అనుకోండి, అది ఎవరి మీద చూపిస్తే అది వేరే రకంగా మనకి రిప్లై వస్తాయి అనమాట.
0: అవును, వాళ్ళ వాళ్ళకు మన మీద నెగటివ్ గా రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది.
1: అలా కాకోకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ పాపను వాళ్ళు వెళ్ళిపోతారు, మనకి ఎందుకు అసలు అవసరం లేదు, మన ఇంట్లో క్లీన్ అయిపోతుంది కదా, మన మైండ్ లో వాళ్ళ థాట్స్ వాళ్ళ ఇవన్నీ డిలీట్ అయిపోతాయి.
0: అవును, ఓకే,
1: అవునా కదా.
0: చాలా మంచి విషయం చెప్పారండి
1: కదా. అదే మరి, అందుకని నేను ఎవరికన్నా గానీ నా ఫ్రెండ్ సర్కిల్స్ లేదు మాత్రం నేను అడ్వైస్ కూడా ఇలా ఇస్తాను అనమాట.
0: కోపం అనేది ఒక భావోద్వేగం, అది రావడం ఇప్పుడు అది రావడం తప్పు కాదు.
1: మనలో ఉండే హార్మోన్స్ అనేది అలా పట్టుకొని ఉండకూడదు, కోపం వల్ల బయటకు వచ్చేసేయాలి అనమాట. దాని వల్ల ఏదో బాధపడి కోపం వేరే వాళ్ళ మీద చూపించి వల్ల వేరే వేరే రకంగా
0: ఒక్కొక్కసారి డామినేషన్ చేయకూడదు ఆ కోపం వల్ల.
1: మనుషుల మధ్య గ్యాప్ అనేది
0: పెరిగిపోతుంది. అవును, మీరు చాలా మంచి విషయం చెప్పారు.
1: వరకు దూరం అయిపోతున్నాయి.
0: అవును అవును.
1: అందువల్ల కోపం వచ్చినా గానీ దాన్ని ఎందుకు చూపించాలి అసలు? అంటే మనం కోపాన్ని వేరే దాన్ని చూపించాలి అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లో ఒక కార్నర్ క్లీన్ అయిందా లేదా అనమాట. రిలేషన్లు మెయింటైన్ చేయాలి, మన కోపాన్ని ఏదో రకంగా మనకి యూజ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట.
0: ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు శ్రోతలకి. చాలా మంది ఈ ప్రోగ్రామ్ వింటుంటారు. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక మంచి సాంగ్ విందాం.
1: మీకు ధన్యవాదాలు.
0: ఓకేనండి, బాయ్.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను అనంతపూర్ సివిఆర్ నగర్ నుంచి రాధ మేడం.
0: రాధ గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా?
1: మేడం.
0: ఓకేనండి. ఈనాటి అంశం కోపం.
1: కోపం
0: మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు కోపాన్ని?
1: అదే మేడం, ఇది ఇంతకు ముందు అప్పుడు ముందు అయితే కోపంగా ఉండేదాన్ని మేడం.
0: ఓకే.
1: తర్వాత తెలుసుకుందాం మేడం, కోపంగా ఉండకూడదు. ఎన్నో నష్టపోతాం మేడం కోపం వల్ల. ఇప్పుడు ఆలోచన శక్తి,
0: అవును ఆలోచన శక్తి తగ్గిపోతుంది, కరెక్ట్.
1: సమాధానం చెప్పే మనకు ఐడియా కూడా రాదు మేడం, ఎందుకంటే అప్పుడు ఆ కోపం లాగేసి ఏం చేస్తున్నామో అది. కోపం అనేది చాలా నష్టం మేడం. మరి చాలా విపరీతంగా చూస్తూ ఉంటాం మేడం అందరిని. కోపం చేతిలో ఏదంటే అదంతా విసిరేస్తుంటారు, చేస్తుంటారు.
0: అప్పుడు
1: ఆవేశంలో, ఆ క్షణిక ఆవేశంలో ఎంతో నష్టపోతామనే విషయం తర్వాత తెలుస్తుంది మేడం వాళ్ళకు.
0: అవును,
1: అందుకని ప్రశాంతంగా ఉండేది నేర్చుకున్నాం మేడం. కోపం అంటే ఎదుటి వాళ్ళ కోపం కూడా మన కోపం చేయటం. మనం మాట్లాడినా కూడా మనం అప్పటికప్పుడు మౌనంగా అయిపోతే అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, మనకు శాంతంగా ఉంటుంది మేడం, అందరికి ప్రశాంతంగా ఉంటుంది.
0: వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనం చెప్పాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు.
1: అప్పుడు చెప్పకూడదు మేడం,
0: అదే కొంచెం సేపు అయిన తర్వాత.
1: తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు మూడు పట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు.
0: అవును,
1: పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ కోపం, ఇప్పుడు పిల్లలకే చాలా ఎక్కువ ఉంది మేడం. పిల్లలకు వాళ్ళకి ఇప్పటి నుంచి శాంతం నేర్పి, ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి ఎలా నేర్పించాలనుకున్నాను మేడం, నేను అంటే నా ఐడియా వస్తే. ఇప్పుడు ఏదన్నా కోపం వచ్చినప్పుడు 1 2 3 లెక్క
0: పెట్టవన్న, రివర్స్ లో కూడా లెక్క పెట్టచ్చు.
1: అట్లా మనం లెక్క పెడితే అప్పటికి కోపం, ఆ క్షణం మనం పక్కకి వెళ్ళిపోయినామంటే కూడా మేడం,
0: అవును ఆ సిచ్యుయేషన్ లో నుంచి పక్కకు పోయినా
1: వెళ్ళిపోయినా కూడా కోపం తగ్గిపోతుంది.
0: ఓకేనండి.
1: ప్రశాంతత అనేది ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎంతో శాంతం. మనకు దేవుణ్ణి కూడా మనం మొక్కున్నా కూడా ఇప్పుడు ప్రశాంతత అనేది మనకి ఎట్లా కలుగుతుందో, కోపం తగ్గించుకుంటే కూడా మనకు అంత ప్రశాంతత ఉంటుంది.
0: ఓకేనండి.
1: దేవుణ్ణి అన్నీ చెప్పుకుంటుంటే శాంతంగా ఉంటుంది.
0: ఓకేనండి.
1: నిరంతరం

0: వెళ్ళాలంటే దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి మేడం, కోపం అదే రాదు.
1: ఓకే, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. ఒక పాట వస్తుంది, విందామా? నేను స్వర్ణలత అండి. అవునండి. ఓకే, కాల్ చేసినందుకు కృతజ్ఞతలు.

0: కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి.
1: మేడం నేను శ్రావణి. మేడం
0: శ్రావణి? ఓకే. ఎక్కడి నుంచి శ్రావణి కాల్ చేస్తున్నావు?
1: నేను తాడిపత్రి నుంచి రఘునాథ్ శర్మ మేడం.
0: ఓకే. ఈనాటి అంశం కోపం పైన, అవునా?
1: కోపం మేడం.
0: ఓకే, మరి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి మరి.
1: ఓకే మేడం, నాకు కోపం అనేది రాదు మేడం అసలు.
0: అబ్బా, వెరీ గుడ్.
1: ఎక్కువసేపు ఉండదు.

0: తగ్గిపోతుంది.
1: ఓకే,
0: అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకు, కోపం అనేది రాదు అసలు. నమ్మితే ప్రాణం ఇస్తా అంతే. నేను కూడా ఆర్జేగా ట్రై చేస్తున్నా ఫ్యూచర్ లో, చూద్దాం.
1: ఓకే.
0: పేరు మేడం?
1: నా పేరు స్వర్ణలత అండి.
0: ఓకే మేడం.
1: ఓకే, మీరు ఏం చేస్తుంటారు?
0: స్టడీ మేడం.
1: ఏం చదువుతున్నారు?
0: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మేడం.
1: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఇరిటేట్ చేయరా మరి క్లాస్లో?
0: ఏం లేదు మేడం.
1: ఎంత
0: ఇరిటేషన్ వచ్చినా వాళ్ళ మీద ప్రేమే వస్తుంది, అది కోపం రాదు
1: నాకు. ఓకే, యాజ్ ఏ యూత్గా, జెన్సీ కిడ్గా మీరు కోపం రాదు అని చెప్పడం అనేది ఒక మంచి విషయం. మరి మీ ఏజ్ పిల్లలంతా కూడా ఓకే, చాలా మంచి విషయమే చెప్పారు. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక మంచి పాట వస్తుంది, విందాం.

0: లైనర్ క్లాంప్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో, కాల్ కట్ అయిపోయింది. హలో హలో హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో హలో హలో
1: హలో
0: హలో
1: మేడం,
0: నమస్తే అండి. మీ పేరు?
1: ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి మేడం.
0: ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి గారు, చెప్పండి.

0: నుంచి విజయలక్ష్మి.
1: వినిపించింది వినిపించింది, చెప్పాను చెప్పాను.
0: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి.
1: ఈనాటి అంశం కోపం.
0: కోపం గురించి?
1: అవును.
0: పిల్లల మీద కోపమా, పెద్దల మీద కోపమా, లేకపోతే భార్యాభర్తల మీద కోపమా, ఏదో ఒకటి చెప్పాలి కదా.
1: మీరు ఎటువంటి కోపమైనా ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడ మాట. పిల్లల మీద కోపం వస్తే ఎట్లా, హస్బెండ్ పైన కోపం వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు?
0: పిల్లల మీద కోపం వస్తే కొట్టడం అయితే కొట్టడం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైనా దెబ్బలు తగులుతాయేమో, మళ్ళీ మనమే బాధపడాలి అనేది అరిచేదాన్ని.
1: ఓకే.
0: అది ఎట్లంటే, ఫస్ట్ ఒకసారి కొట్టేసరికి మా పిల్లవాడు పలకుండా పండుకునేసినాడు. అని అప్పటి నుంచి కొట్టడం. ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి పిల్లలు. ఇప్పట్లో అట్లా కొట్టాలంటే కొట్టేదాన్ని, అరిచేదాన్ని, అరిస్తే గమ్మున అయిపోయేవాళ్ళు. అట్లా పిల్లల మీద కోపం అనేది కొంచెం మళ్ళీ అనిపించేది, అయ్యే ఊరికి అరిచినామే, వాళ్ళని కొట్టినామే, చిన్న పిల్లలు కదా, వాళ్ళ ఏటు మనకు తగిలితే మనకి ఎంత బాధ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది, చిన్న పిల్లలు కదా అని ఆలోచన చేసేదాన్ని. అప్పుడు అట్లా ఉన్న తర్వాత పిల్లలతో ఇంకేం లేదు, నేను నీతో మాట్లాడను, మీరు చెప్పిన మాట వినకుంటే నేను మాట్లాడను అనేసరి ఆ నిర్ణయానికి వచ్చేసిన. అరచడం మానుకున్నా, కొట్టడం మానుకున్నా, నీతో మాట్లాడినాను, మానేసేయడం మానేసుకున్నాను అనమాట. అది కూడా మా పెద్ద పిల్లోడైతే మళ్ళీ నేను మాట్లాడేంత వరకు అన్నం తినడు, నీళ్లు తాగడు, అయినా కానీ అట్లా బయటతో ఉండేవాళ్ళు. మరి భార్య భర్తలు అంటామా, కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఒక వయసు అయిపోయిన తర్వాత మనం ఒకటి తెమ్మంటే ఇంకొకటి తెస్తారు, అది ఆ కోపంతో అప్పుడేమో అరుస్తాము. నేను కూడా అంతే కదా, నాకు కూడా ఏజ్ అయిపోయింది కదా అని అనుకుంటా అంటే, మా ఆయన ఎంతో ఓర్పుగా ఏవైనా తాగడం గానీ తేవడం గానీ అరచడం కూడా తక్కువ. చారిపక్క విసుకొచ్చింది అనుకో, నేను అరచడంతో నేను డబ్బులు ఇస్తా, నీవే ఆటోలో పోయేసి తెచ్చుకొని కావాల్సినవి అంటాడు. ఫ్రెండ్స్ అంటామా, ఫ్రెండ్స్ మీద ఏదన్నా కోపం ఉండి వాళ్ళు ఏదన్నా అన్నారంటే మీరు ఇట్లా అన్నారే అని నేను వాళ్ళని అడగను, వాళ్ళతో మాట్లాడను. అది నా కోపంలో ఉన్న.
1: ఓకే. నెక్స్ట్ మాట మాట పెరిగితే కూడా వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది.
0: అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు, ఒక రోజు రెండు రోజులు చూస్తారు, మళ్ళీ వాళ్ళే పలకరిస్తారు, మనదేం తప్పు లేదు కదా. ఏదో ఇసురుకున్నట్టు మాట్లాడితే నేను అప్పుడైతే ఎందుకు ఇట్లా అన్నారే అనను. ఎందుకు అనడము, ఆ మాట అనడము, నువ్వు అనింటావు, నేనన్నాను, ఇవన్నీ వస్తాయి. మనం మాట్లాడుకుంటే వాళ్ళే రుణాలు వస్తే వాళ్ళే మాట్లాడతారు. అట్లా నేర్చేసుకున్నాను అన్నమాట ఈ పద్ధతులు.
1: ఓకేనండి.
0: ఎవరి మీద కోపం చెప్పకుండా ప్రశాంతంగా ఉండాలి. మనకి ఏదైనా కోపం వస్తే తగ్గాల తగ్గాల తగ్గాల అనుకుంటా మనసులో, లేకపోతే ఏం లేదు, 10 సార్లు లెక్క పెట్టుకుంటా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని. అప్పటికి కొంచెం శాంతి ఇస్తా.
1: లేదు, అసోసియేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయినా కూడా కోపం అనేది తగ్గుతుంది.
0: వెళ్ళిపోవడమో, లేకపోతే ఏదైనా పాట వస్తా అంటే వినడమో, లేకపోతే ఏదైనా టీవీ ఆ ఆలోచనలు పడితే ఆ కోపం కూడా మర్చిపోతాం.
1: అవును. ఓకే, మీ అభిప్రాయాలు
0: మేడం
1: ఓకే బాగా పంచుకున్నారండి.
0: థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం.
1: అయ్యో, మీ అభిప్రాయం మాకు బాగా చాలామంది శ్రోతలకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఒక పాట వస్తుంది విందాం.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో
1: హలో
0: హలో అండి, నమస్తే.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం రెవెన్యూ కాలేజీ నుండి మాట్లాడుతున్నాం మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు శైలజ మేడం.
0: శైలజ గారు, ఈ వారం అంశం కోపం. మరి మీరు కోపాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మా శ్రోతలతో పంచుకోండి.
1: ఓకే మేడం, నాకు కోపం వస్తుంది కానీ మరి అంత ఎక్కువ ఏమైతే రాదు మేడం.
0: ఓకే,
1: కాకపోతే వస్తువుల పైన అయితే కోపాన్ని ప్రదర్శించను. ఏదో ఒక 5 నిమిషాలు కోపడతాను, మరీ అంత ఏమైనా ఇదైతే కదా కోపాన్ని హ్యాండిల్ ఒక 10 మినిట్స్ అట్లా పక్కకి వెళ్ళిపోతే కోపం హ్యాండిల్ అయిపోతుంది మేడం. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు.
0: ఓకే,
1: అందుకని నేను కోపాన్ని అయితే ఎక్కువ అంటే వస్తుంది కానీ మరి అంత ఎక్కువ రాదు మేడం. గొడవ దాకా రాదు, జస్ట్ 5 మినిట్స్ అంతే.
0: ఓకే, కోపం రావడం తప్పు కాదు, మన కోపాన్ని తెలియచేయకపోవడం కూడా తప్పే, కానీ దేనికైనా లిమిట్ అంటూ ఉండాలి, ఏది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు. ఓకే, మీరు ఈ కార్యక్రమానికి చివరి కాలర్ అండి. మీ అభిప్రాయాన్ని అవునండి, టైం అయిపోతుంది కదా. ఓకేనండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే,
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే.

శ్రోతలు, డివి కనకదుర్గ గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35 వేల కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35 వేల కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100,000 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌరసేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా ఎన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లెలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2000

0: థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
1: అభీ తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా, జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయి కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై, ఉస్కీ అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్, డిస్కవరీ బేస్, డిస్కషన్ బేస్ ఔర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
0: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డిఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వే స్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని 1 గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7 గంటలకు లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి విజయ.

వడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం, క్షమించాలి, విజయవాడ కేంద్రం నుండి. 8:45 శ్రీ బి శ్రీరాములు గారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ భ్రమరామ అష్టకం వింటారు. 6:30 విన్నతగుమాట వినిపిస్తున్నవారు శ్రీ టి నాగరాజు. 6:35 సేద్యపు శుద్ధులు అంశం, ఉసిరి సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ ఎం నాగేశ్వరరెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలితగీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం గాంధీ ఫిలాసఫీ, శ్రీ బి మారుతి రామారావు గారి ప్రసంగం, నాతియా కలాం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:30 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి వాక్ చిత్రం నిర్వహణ శ్రీ ఎం హరి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం మొదటి భాగం. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక బామ్మగారు బొమ్మల పెట్టే రచన జంధ్యాల
9 గంటలకు ఆంగ్లం

లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం శశిధర్ గారిచే నాదస్వరం, 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు, 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా బావా బావమర్ది చిత్రం కోసం

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంట్రా చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయావా? బడుద్దాయి, ఒళ్ళు మరుగు బాగా పెంచేస్తున్నావురా. ఏది ఉంటున్నావు, బండలు కొండలు తిన్నావా, లేకపోతే సోఫాస్ పిలుస్తున్నావా? రాస్కెల్.
1: నాకు బాగా అనిపిస్తుందండి, చెవుడు నాకు కాదు మా అన్నయ్యకి. మేమిద్దరం కావల పిల్లలం.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు ఎంఎస్ రామారావు గారు గానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు

ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన

0: లో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్ష సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: డిఫెన్స్ సెక్టర్ మే బీ హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష బల్ దే రహే హమ్ చాతే కి హమారే డిఫెన్స్ ఇక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే. యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది

తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు సంస్థలు కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జరిగింది.
2: వినండి, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం.
3: ఈరోజు మనం పనసలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అసలు పనసపండు విలువ వృద్ధి ఎందుకు అవసరం అంటే, పనసపండు మన దేశంలో విస్తారంగా లభించే ముఖ్యమైన పండు, కానీ సీజన్లో ఒకేసారి ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల రైతులకు సరైన ధర లభించదు. కాబట్టి పనసపండు పెద్దదిగా ఉండటం, కోసిన తర్వాత త్వరగా నాణ్యత తగ్గటం, రవాణా మరియు నిల్వలో ఇబ్బందులు ఉండటం వల్ల కొంత భాగం మనకి పనసపండు వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనసను వివిధ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దాని నిల్వ కాలాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా సాధారణ పండుగా అమ్మటం కంటే వివిధ రకాల ఆధారిత ఉత్పత్తులు అనగా చిప్స్, పిండి, పచ్చడి, పనస జామ్, నెక్టార్, రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. దీనినే మనం విలువ వృద్ధి అంటాము. తర్వాత పనసపండులో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పనసపండు మంచి శక్తినిచ్చే ఆహారం. పండిన పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఆహార పీచు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పనస గింజలను కూడా పారేయాల్సిన అవసరం లేదు. గింజల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఎండబెట్టి పిండి తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల పనసలోని తొనలు మాత్రమే కాకుండా గింజలు, పండని పనస భాగం కూడా ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పండని పనసతో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో చూద్దాము. పండని పనసకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. దీన్ని కూరగా ఉపయోగించడమే కాకుండా అనేక ఉత్పత్తులుగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు పనస చిప్స్, పనస పచ్చడి, పనస కూర మిశ్రమాలు, రెడీ టు కుక్ పనస ముక్కలు, డీహైడ్రేటెడ్ పనస ముక్కలు, పనస పిండి, కట్లెట్లు, ప్యాటీలు వంటి స్నాక్ ఉత్పత్తులు తయారు చేసుకొనవచ్చు. పండని పనసకు మాంసాన్ని పోలిన తంతువుల నిర్మాణం ఉండటం వల్ల శాకాహార ఆహార ఉత్పత్తుల్లో కూడా దీనిని మనం వినియోగిస్తున్నాము. పనస చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? చిప్స్ తయారీకి సాధారణంగా పూర్తిగా పండని గట్టిగా ఉన్న పనస తొనలను ఎంచుకుంటారు. ముందుగా పనసను కోసి తొనలు వేరు చేయాలి. వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. తర్వాత అవసరమైన పరిమాణంలో ఉప్పు లేదా మసాలా కలపాలి. చిప్స్ తయారీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూనె నాణ్యత, వేయించే ఉష్ణోగ్రత, పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్. తేమ లోపలికి రాకుండా సరైన ప్యాకింగ్ చేస్తే చిప్స్ ఎక్కువ కాలం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పండని పనసతో ఏమేమి ఉత్పత్తులు చేసుకోవచ్చో చూసాము.

ఇప్పుడు పండిన పనసతో ఏ ఉత్పత్తులు చేసుకోవచ్చు? పండిన పనస తొనలు చాలా సువాసనతో సహజ తీపితో ఉంటాయి. అందువల్ల వీటితో చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ముఖ్యంగా పనస జామ్, జెల్లీ, స్క్వాష్, నెక్టార్, వివిధ రకాల పానీయాలు, పనస పల్ప్, ఐస్ క్రీమ్, పనస బార్ లేదా పనస లెదర్, క్యాండీ, పనస హల్వా, పనసతో వివిధ రకాల బేకరీ ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండిన పనసను పల్ప్ రూపంలో నిల్వ చేస్తే సీజన్ కానప్పుడు కూడా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత పనసపండు పిండి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? పనసపిండి అనేది ముఖ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తి. సాధారణంగా పండని పనస ముక్కలను లేదా పనస గింజలను శుభ్రపరిచి ఎండపెట్టి పొడి చేసి పిండి తయారు చేస్తారు. ఈ పిండిని ఇతర పిండిలతో కలిపి వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోటీలు, దోశలు, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పనస గింజల పిండి కూడా ఆహార ఉత్పత్తులకు ప్రత్యేక రుచి, పోషక విలువలను అందించగలదు. తర్వాత పనస గింజలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ పనస గింజలను సాధారణంగా చాలామంది పారేస్తుంటారు, కానీ వాటికి కూడా మంచి ఆహార విలువ ఉంది. గింజలను ఉడికించి నేరుగా తినవచ్చు, అలాగే వాటిని ఎండబెట్టి పిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని బిస్కెట్లు, రోటీలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల తయారీలో కొంత పరిమాణంలో ఉపయోగించవచ్చు. గింజలను కాల్చి స్నాక్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పనసపండులో వ్యర్థంగా భావించే భాగాలను కూడా సరైన సాంకేతికతతో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తర్వాత పనస ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత యొక్క పాత్ర. ఆహార ప్రాసెసింగ్లో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. పండ్లను ప్రాసెసింగ్కి ముందు మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఉపయోగించే కత్తులు, పాత్రలు, కట్టింగ్ బోర్డులు, వివిధ యంత్రాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. పనస కోసేటప్పుడు చేతులకు కత్తులకు అంటుకునే జిగురు వల్ల పని కష్టమవుతుంది. అందువల్ల పరిశుభ్రమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలి. ఉత్పత్తి తయారైన తర్వాత చేతులతో ఎక్కువగా తాకకుండా వెంటనే ప్యాకింగ్ చేయడం మంచిది. పరిశుభ్రత పాటిస్తే ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. తర్వాత ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ప్యాకేజింగ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు చిప్స్కు తేమ రాకుండా ఉండాలంటే ప్యాకెట్లు అవసరం. పానీయాలు, జామ్, పచ్చడి వంటి ఉత్పత్తులకు అనుకూలమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ను ఉపయోగించాలి. ప్యాకెట్ మీద ఉత్పత్తి పేరు, తయారీ తేదీ, ఉపయోగించవలసిన గడువు, నికర బరువు, పదార్థాల వివరాలు మరియు అవసరమైన లేబులింగ్ సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే వినియోగదారులను కూడా సులభంగా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు ఎలా లాభపడవచ్చు? రైతులు కేవలం పండును మార్కెట్లో అమ్మితే సీజన్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది, కానీ అదే పనసను ప్రాసెస్ చేసి అమ్మితే అదనపు విలువ లభిస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పనసను చిప్స్, పిండి, పచ్చడి లేదా పల్ప్గా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్మితే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్క రైతు స్థాయిలో చేయడం కష్టమైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లుగా ఏర్పడి చేసుకొనవచ్చు. ఇలా చేస్తే యంత్రాల ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు మరియు మార్కెటింగ్ ఖర్చును కూడా పంచుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ పనస విలువాధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల పాత్ర లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను ఎలా ఉపయోగించుకోవచ్చు? చిన్న స్థాయిలో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మహిళా స్వయం సహాయక

0: సంఘాలకు మంచి ఆదాయం మార్గంగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ పనస చిప్స్, పచ్చడి, జామ్, పిండి, స్నాక్స్ వంటి ఉత్పత్తులను చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. అయితే మంచి ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, ప్రదర్శనలు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయవచ్చు. తర్వాత పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా పనసను కోసినప్పుడు తొక్క, మధ్య భాగం, గింజలు వంటి చాలా భాగాలు వ్యర్థంగా మారుతాయి. కానీ సమగ్ర ప్రాసెసింగ్ విధానాన్ని అనుసరిస్తే గింజలను ఆహార ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. పండని భాగాలను పిండి లేదా ఇతర ఉత్పత్తులుగా మార్చవచ్చు. కొన్ని మిగులు పదార్థాలను పశువుల ఆహారం లేదా కాంపోస్ట్ తయారీలో ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పండును అమ్మటం అనే ఆలోచన నుంచి పండు మొత్తాన్ని వినియోగించటం అనే ఆలోచనకు మనం మారాలి. ఇది రైతుకు ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార వృధాను కూడా తగ్గిస్తుంది. మార్కెటింగ్లో రైతులు లేదా చిన్న పారిశ్రామికవేత్తలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ముందుగా వినియోగదారుల అవసరాలను తెలుసుకోవాలి. నేటి వినియోగదారులు నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన, శుభ్రమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అందువల్ల చిన్న ప్యాక్లలో చిప్స్, రెడీ టు కుక్ పనస, పనస పిండి వంటి ఉత్పత్తులను అందించవచ్చు. ఉత్పత్తికి మంచి పేరు, ఆకర్షణీయమైన లేబుల్, నాణ్యమైన ప్యాకేజింగ్ ఉండాలి. స్థానిక ప్రత్యేకతను కూడా మార్కెటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి నాణ్యమైనదైనా కానీ ఆకర్షణీయమైన లేబుల్ లేకపోవడంతో దాన్ని వినియోగదారులు కొనడానికి ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారుడు మళ్ళీ కొనాలంటే ఉత్పత్తి నాణ్యత ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పనస విలువ వృద్ధిలో యువతకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. యువతకు ఇందులో మంచి వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పనస ప్రాసెసింగ్ యూనిట్, చిప్స్ తయారీ, డిహైడ్రేటెడ్ ఉత్పత్తులు, పనస పిండి, రెడీ టు కుక్ ఉత్పత్తులు, పానీయాలు వంటి విభిన్న రంగాల్లో చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కేవలం తయారీ మాత్రమే కాకుండా ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ విక్రయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నంతా యువత వినియోగించుకుని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల పనసను ఒక సీజనల్ పండుగ కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశంగా కూడా మనం చూడవచ్చు. చివరిగా రైతులకు, వినియోగదారులకు ఇచ్చే సందేశం, పనసపండు మనకు ప్రకృతి అందించిన విలువైన ఆహార సంపద. దాన్ని కేవలం పండుగ మాత్రమే చూడకుండా అనేక రకాల ఉత్పత్తులుగా మార్చే అవకాశాన్ని గుర్తించాలి. రైతులు మార్కెట్లో మిగులు ఉత్పత్తిని వృధా చేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విలువ పెంచుకోవాలి. మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయిలో పనస ఆధారిత ఉత్పత్తుల తయారీని ఉపాధి అవకాశంగా తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా స్థానికంగా తయారయ్యే నాణ్యమైన పనస ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పనసను పండుగ అమ్మటం కంటే విలువైన ఉత్పత్తిగా మార్చితే రైతుకు అదనపు ఆదాయం, వినియోగదారునికి వైవిధ్యమైన ఆహారం, సమాజానికి తక్కువ ఆహార వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టాక్ ద్వారా పనస విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.
1: పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలెక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణము, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంటకాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బన్ డిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే IBA 2500 ppm

0: రావడంలో కానీ సెరాడెక్స్ లో కానీ ముంచి నార్మడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత, అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చ పురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చ పురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు చామంతి పూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: परम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి

0: సంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
2: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
2: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అని అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అస్ట్రోయల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగల కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ము కొయ్య అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు ఇటువంటివన్నీ

0: మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీ లో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టల్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి, దాంట్లో ప్రతిది కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనము ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వారిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్పినట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మనకు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియము. మన గిరిజన తెగలన్నిటినీ కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీమ్ గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్

0: సహ్యోదరిని దృష్టిలో పెట్టుకుని మనము రాంజీగోండ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్, తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు, గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలం మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలలో చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలల్లో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్, తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాన్ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసీ మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో టర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేసిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో పిహెచ్డి కానివ్వండి, ఎంసీల్ కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల, పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు, పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారంతో.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈరోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్సు అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మంచి విషయాన్ని గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేది కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలనేటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్, ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము

పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు

0: విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర బాపూజీ తలపడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడును మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయనకంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు. పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో, వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహమహులైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు, ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద, విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి, చర్చించి, వాదించి, ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే, ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూత మాత్రం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉప

0: సమాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి. చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
1: జీవన
0: ఉపాధి,
1: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
0: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
1: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళ శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే కనుక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట్ట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా, నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలు ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
0: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే.
2: మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా భద్రాచలం చిత్రం కోసం వందేమాతరం శ్రీనివాస్ ఉషా పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం వందేమాతరం శ్రీనివాసరావు.

చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और

0: रिक्रूटमेंट प्रोसेस को भी भविष्य की जरूरतों के अनुरूप बनाना होगा.
1: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గి కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపాజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాలింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుండీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకైనా పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన, సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద

0: గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్ట్రపతికున్న అచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీపడని నిబద్ధతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్ధతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు ఫిలిం గీతం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి శ్రీరాములు గారు పాడిన జానపద గీతాలు విందాము.

శ్రోతలు, శ్రీ బి శ్రీరాములు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం. సంగీతం ఇళయరాజా. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత పాట విందాం. చిన్ని కృష్ణుడు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఆర్డి బర్మన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా ప్రేమదేశం చిత్రం కోసం మనం ఉన్నికృష్ణన్ బృందం పాడిన భువనచంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు విన్న పాట ఎస్పి పరశురామ్ చిత్రం కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం, దొంగరాముడు అండ్ పార్టీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట విందాం.

క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మీరు విన్న పాట క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తరువాతి పాట విందాం. స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఇళయరాజా.

మీరు విన్న పాట స్వాతి చినుకులు చిత్రం కోసం ఎస్ జానక్ గారు పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా. సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి వసంత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరాంభాష్టకం వింటారు, 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ టి నాగరాజు, 6:35 సేద్యపు శుద్ధులు అంశం ఉసిరి సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ ఎం నాగేశ్వరరెడ్డి, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం గాంధీ ఫిలాసఫీ శ్రీ బి మారుతీరామారావు గారి ప్రసంగం, నాతియా కలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 సభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి వాక్చిత్రం నిర్వహణ శ్రీ ఎం హరి, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం మొదటి భాగం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామిచే జానపద గీతాలు, 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి, 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక బామ్మగారు బొమ్మలు పెట్టే రచన జంధ్యాల, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం శశిధర్చే నాదస్వరం, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ ముఖ్యాంశాలు, 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 2:40. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెలవు. మరి నమస్తే. జై హింద్.